ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 4వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 25వ తేదీ సోమవారం 323.6 మీటర్లు అనగా 927 కిలో హెడ్స్ మీడియం వేవ్ 102 మెగా హెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జోహారు జోహారు దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ దువ్వూరి రామిరెడ్డి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు.

0: జోహార్ జోహార్ అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ దువ్వూరి రామిరెడ్డి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై నీనా రకెల్.

0: పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు.
1: అనుబంధం. ఒక గ్రామంలో ఒక రైతు బాగా వృద్ధుడైపోయిన తర్వాత తను ఏ పనికి వెళ్ళలేక ఇంటిలోనే రోజంతా వరండాలో కూర్చుంటూ ఉండేవాడు. అతని కుమారుడు పొలంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఇంటికి వచ్చేసరికి ఏ పని పాటు చేయకుండా ఖాళీగా రోజంతా కూర్చున్న తన తండ్రిని చూసి పట్టరాని కోపం. ఇలా రోజు గడుస్తున్న కొద్దీ తన తండ్రి ప్రవర్తన పట్ల విసుగు చెంది చెక్కతో చేసిన ఒక శవ పేటికను తెచ్చి వాళ్ళ నాన్నగారు కూర్చున్న వాకిల్లో ఆయన ప్రక్కనే పెట్టి అందులో పడుకోమని చెప్పారు. అతని తండ్రి మారు మాట్లాడకుండా ఆ శవపేటికలో దూరారు. దాన్ని మూసివేసి శవపేటికను ఆ కొడుకు ఓ కొండ చివరకు లాక్కెళ్ళి కిందకు నెట్టడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆ శవపేటిక లోపల నుంచి టిక్ టిక్ అనే శబ్దం వచ్చింది. కొడుకు దాన్ని మూతిగా అందులో తండ్రి ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. "బిడ్డ, నన్ను కొండపై నుంచి కిందకు తోసే ముందరా నీకు సలహా చెప్తాను, వింటావా?" అన్నాడు. "చెప్పండి నాన్నగారు" అని కొడుకు అడగడంతో, "నన్ను మాత్రమే ఆ కొండ శిఖరం నుంచి కిందకు నెట్టేసి ఈ శవపేటికను భద్రంగా నీ దగ్గర ఉంచుకో. ఎందుకంటే మీ పిల్లలు రేపు వాడటానికి ఇది అవసరం. అయితే ఇందులో నర్మగర్భంగా అదే శవపేటిక వారి పిల్లలు తన తండ్రికి వాడరని గ్యారంటీ ఏమిటి? అంటే ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఈవేళ లక్షలు సంపాదిస్తున్నటువంటి పిల్లలు అమెరికాలోనో జర్మనీలోనో ఆస్ట్రేలియాలోనో హాయిగా ఖుషిగా జీవనం గడుపుతూ తమ తల్లిదండ్రులు తమ కోసం ఎంత చెమటోడ్చారో పూర్తిగా మర్చిపోయి వారు భారమైపోతున్నారని భావిస్తూ వారిని ఈ వృద్ధాశ్రమంలోనో అనాథశరణాలయంలోనో బలవంతంగా చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు. ఇది సనాతన ధర్మం పైన, భారతీయ సంస్కృతి పైన గొడ్డలు పెట్టింది నేను అంటాను. పున్నామ నరకముల నుంచి తప్పించేవాడు పుత్రుడు అని పిల్లల కోసం ఆహర్నిశలు శ్రమించే తల్లిదండ్రుల్ని సంరక్షించాల్సినటువంటి కనీస ధర్మానికి కూడా పాటించకుండా కొందరు పిల్లలు ఇలా తిరోధకాలు పలకడం సమాజం ఎటువైపు పరిగెడుతుందో అర్థం కావట్లేదు. ఇంకో తల్లి పేగుబంధం గురించి చూద్దాం. ఓ గ్రామంలో ఒక తల్లి ఒక బిడ్డ ఉన్నారు. తండ్రి మరణించారు. వారికున్నది చిన్న గుడిసె మాత్రమే. తండ్రి బ్రతుకున్నప్పుడు ఒక కఠినాత్ముని దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చకుండానే తండ్రి చనిపోవడంతో అప్పిచ్చిన వాడు కుమారుని పైన ఆయన తల్లి పైన విరుచుకుపడుతున్నాడు. దారి తిన్నలేక ఆ కుర్రాడు అమ్మతో, "అమ్మ, మనం ఊరు విడిచి వెళ్ళిపోదాం. ఈ గుడిసెను అతనికి రాసిచ్చిస్తాను" అని చెప్పాడు. అందులోకి ఆ దుర్మార్గుడు, "రేపు నన్ను కలు, అప్పు తీర్చే విధానం చెప్తాను" అని చెప్పగా ఆ కుర్రాడు ఆయన దగ్గర వెళ్ళాడు. "ఏమయ్యా, మీ అమ్మ వలన నీకేం ప్రయోజనం? ఏమీ లేదు. అందుకే ఆమెను చంపేసి ఆమె గుండెను కోసి తీసుకొచ్చి నాకు ఇచ్చే. నీ ప్రామిసరీ నోటుని తిరిగి ఇచ్చేస్తాను, నీ అప్పు తీరిపోనట్లే" అని చెప్పాడు. ఆ క్రూరమైన మాటలు విన్న కుర్రవాడు అప్పిచ్చిన వాడిని చంపేయాలనుకున్నాడు. కానీ పేదవాని కోపం పెదవికి చేటు కదా. ఏమీ పాలుపోక నిస్సహాయంతో పిచ్చెక్కినట్లుగా వీధిలోనికి వెళ్ళడం, ఇంట్లోకి రావడం, అటు ఇటు తిరుగుతూ ఏవాలోచించుకున్నాడో ఈ అబ్బాయి ఓ కత్తి సంపాదించుకుని ఇంటికి వచ్చాడు. తల్లి పెట్టిన గంజి మెతుకులు ఇష్టం లేకపోయినా తింటూ చాలా మనోవైకల్యంతో ఉన్న అతన్ని చూసి తల్లి అడిగింది, "ఏమి రాయిలో ఉన్నావు?" "ఏమి లేదమ్మా" అనేసి నీరసంగా ఉంది అంతే అంటూ అలా ఆ కలతలో నిద్రపోయాడు. ఇంతలో అతనికి ఒక కల. ఆ కలలో తాను తల్లిని చంపి అప్పు తీర్చడానికి ఆమె గుండెను తీసుకొని వెళుతున్నట్లుగాను ఆ దోసిరిలోని గుండె నుండి రక్తం కారుతోంది. అప్పుడు ఆ రక్తం కారుతున్నటువంటి గుండె, "నాయన, రక్తం కారుతున్నది, నేల తడిగా ఉన్నది, తొందరగా నడుస్తున్నావు, భద్రం స్వామి, కాలు జారిపెడతావు" అన్నది. అప్పుడు ఆ కుర్రవాడు మరణించిన ఆ తల్లి యొక్క అనురాగము ప్రేమ వాక్యాలు గ్రహించి కన్నీళ్లతో ధాలను లేచి పక్కన తల్లి ఉన్నదో లేదో అని వెదుక్కుంటూ, "అమ్మ పక్కనే ఉంది" అని కల నుంచి బయటపడిన తర్వాత ఆమెను గట్టిగా కౌలించుకుని వెళ్పించాడు. ఈ రెండు సంఘటనల్లో శవపేటికలో పెట్టిన కొడుకుపై తగని తండ్రి ప్రేమ గాని, రక్తం కారుతున్న తల్లి గుండె భద్రంగా వెళ్ళని చెబుతున్న తల్లి ప్రేమ గాని గమనిస్తే మనకు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. వారికి ప్రేమతో జీవితాంతం చేయడం మన కర్తవ్యం.

ఇంతవరకు మీరు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పొలం పనులు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల సాగులో మనకు నమ్మకం రాని నూతన పద్ధతులు పరీక్షించే విధానం, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: మనం వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవటానికి కానీ, మేలైనటువంటి పద్ధతులు పాటించడానికి కానీ, అధిక దిగుబడులు పొందటానికి కానీ, లేకపోతే మనము స్వచ్ఛమైనటువంటి ఆహార ఉత్పత్తి చేయటానికి కానీ శాస్త్రవేత్తలు చెప్పేటువంటి సూచనలు అయితే మనం వింటూ ఉంటాం. కానీ మనలో చాలా తక్కువ మంది మాత్రమే అన్నీ పాటిస్తాం. మనకు కూడా అప్పుడప్పుడు పాటించాలని అనిపిస్తుంది, కాకపోతే అవి పాటిస్తే ఫలితాలు వస్తాయో లేదో, మళ్ళీ పంటకి ఏమైనా అయితే ఎట్టా, చివరికి మనకి అసలు పంట రాకపోతే ఎట్టా అనేటువంటి అనుమానం వస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఏం చెప్పినా కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఫలితాలన్నీ చూసిన తర్వాతే మనకు సిఫార్సు చేస్తారు. సరే, మన అనుమానాలు మనకు ఉంటాయి, అయినా కూడా మనము ఈ ప్రయత్నం చేయటంలో మనం ఒక చిన్న మార్గాన్ని ఎంచుకుందాం. మనకున్నటువంటి భూమి అంతట్లో వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటించమని చెప్పట్లా. మొదట వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులు, మనకింకా నమ్మకం రానటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. ఆ పద్ధతుల్ని మనము విడిగా మనకున్నటువంటి భూమిలోనే ఒక పావు ఎకరాలోనో, ఎక్కువ భూమి ఉందనుకోండి అరెకరానో ఎకరానో తీసుకుందాం. అక్కడ మటుకు వాళ్ళు చెప్పిన పద్ధతుల్ని వాడదాం, తత్మదంతా మన పద్ధతిని చేద్దాం. అక్కడ విడిగా ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో మనము చేస్తామో దానిలో మరి వచ్చినటువంటి ఖర్చు కానీ, లేకపోతే దాని వచ్చినటువంటి ఫలితం కానీ, లేదా పురుగు నియంత్రణ కానీ, తెగుళ్ళ నియంత్రణ కానీ, ఇవన్నీ కూడా విడిగా లెక్కలు రాసుకుందాం. అలాగే మనం సాగు చేసే మామూలు పద్ధతిలో వచ్చేటువంటి అన్నీ కూడా విడిగా ఖర్చులు, దిగుబడులు, అలాగే మరి పురుగు నియంత్రణ, తెగుళ్ళ నియంత్రణ ఇవన్నీ కూడా విడిగా రాసుకుందాం. మనకి పంట అయిపోయిన తర్వాత లెక్కలు వేరే చేసుకొని మనం గనక ఒకసారి చూసుకున్నట్లయితే, వాళ్ళు చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతుల వలన మనకింకా అనుమానం ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైనా లాభాలు ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. దానివల్ల తర్వాత సంవత్సరాల్లో అది గనక మంచిగా ఉంది, ఉపయోగపడుతుంది అన్నట్లయితే, మనకున్నటువంటి పొలం అంతా కూడా, అలాగే మన మిత్రులు, అలాగే మన స్నేహితులు, అలాగే చుట్టుపక్కల రైతులు అందరికీ కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇవి మనం చేయటానికి ప్రతిదానికి అనుమానం పడకుండా మనకున్నటువంటి చిన్న భాగంలో ఈ ప్రయత్నం కనుక చేసుకున్నట్టయితే ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు కొన్ని మాట్లాడుకుందాం. మనం ముఖ్యంగా మనలో చాలా తక్కువ మంది జీవన ఎరువులు వాడుతూ ఉన్నాం. ఈ జీవన ఎరువులు మనం ఒక చిన్న భాగంలో మనం తెచ్చుకొని ఈ ఫాస్ఫరస్ సంబంధించినటువంటి జీవన ఎరువు, ఫాస్ఫో బ్యాక్టీరియా అని, అలాగే నత్రజని సంబంధించిన జీవన ఎరువులు, నత్రజని సంబంధించినటువంటి జీవన ఎరువులు, అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పెరిలం కానీ, అది పప్పు ధాన్యాలు అయితే రైజోబియం కానీ, అలాగే పొటాషియం సంబంధించినటువంటి జీవన ఎరువు, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అని, ఇవి రకరకాలుగా దొరుకుతాయి, చాలా తక్కువ ఖరీదులో దొరుకుతాయి. ఇప్పుడు మార్కెట్లో అన్నీ కలిపినవి కూడా దొరుకుతున్నాయి. వాటిని తీసుకొచ్చి విత్తన శుద్ధి చేయటం కానీ, విత్తన శుద్ధి చేయడం కుదరకపోతే పశువుల ఎరువులో మరి సేంద్రియ పదార్థంతో కలిపి మనం భూమిలో జల్లుకోవటం కానీ, భూమిలో కలియబెట్టడం కానీ చేసుకున్నట్లయితే దాని ఫలితం మనకు అర్థమవుతుంది. అలాగే మనకి ఈ ఆచ్ఛాదనం, మనం ఈ మధ్యకాలంలో పొలాలన్నీ శుభ్రంగా పెట్టేస్తున్నాం. సరే, మంచిదా చెడ్డదా ఆలోచిస్తే, ముఖ్యంగా నీటిని నిల్వ ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో, నేలల్లో మనము ఈ ఆచ్ఛాదనం అనేది చక్కగా ఉపయోగించుకోవచ్చు. పంట వ్యర్థాలను వృధా చేయకుండా మనం ఆచ్ఛాదనకు ఉపయోగించు, ముఖ్యంగా పండ్ల తోటల్లో ఇది చాలా చాలా అవసరం. నేల తేమను సంరక్షించుకోవడానికి, చివరికి కలుపు నివారణకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కాబట్టి దానివల్ల మనకి రెండు రకాల ప్రయోజనాలు.

0: ఇందాక అనుకున్నట్టుగా నేల తేమను సంరక్షిస్తుంది, అలాగే కర్బన శాతాన్ని కూడా భవిష్యత్తులో పెంచుతుంది. అది కూడా మనం ప్రయత్నించవచ్చు. అలాగే మనకున్నటువంటి పద్ధతుల్లో ఈ జీవన నియంత్రణ పద్ధతులను కూడా మనం పాటించి ప్రయత్నిద్దాం. ఏ జీవ నియంత్రణ పద్ధతులు పాటించవచ్చు, బాగా ఉపయోగపడే ఏమనుకుంటే, ఉదాహరణకి ట్రైకోగ్రామా అట్టలు, అట్టల మీద గుడ్లు అమ్ముతారు. మన దగ్గరలో ఉన్నటువంటి చాలా కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ, లేకపోతే పరిశోధన కేంద్రాల్లో కానీ, లేకపోతే జీవనయంత్ర ప్రయోగశాలలో కానీ దొరుకుతాయి అవి. మనం 2 రోజులు 3 రోజులు ముందు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు సిద్ధం చేసి పెడతారు, తెచ్చుకొని మనం పొలాల్లో మనం చేయాల్సిన పనేమీ లేదు. అట్టలు తెచ్చి ముక్కలు ముక్కలు కత్తిరించి ఆకులొక్కి ఎడంక వైపు మనం వాటిని కొట్టడమే, ఎండ తగలకుండా ఆకుకి కింద వచ్చేటట్టు కుట్టుకుంటాం. వాటిల్లోంచి వచ్చేటువంటి మనకు కనపిడి కనపడినటువంటి కందిరీగలు వెళ్ళి ఎక్కడున్న పంట మీద ఉన్నటువంటి ఈ నష్టం చేసే పురుగు గుడ్లన్నిటిని నాశనం చేస్తూ ఉంటాయి. ఎంత ప్రయోజనం? సరే, మనకు అర్థమైన అర్థం కాకపోయినా ఒక ప్రయత్నం చేద్దాం, అదొకటి మనం చేద్దాం, ట్రైకోగ్రామా అట్టలు. అలాగే విత్తనం వేసుకునే ముందు ట్రైకోడర్మా విరిడి అని జీవ శిలీంద్ర నాశనం ఉంది, దాన్ని ఖచ్చితంగా విత్తనానికి పట్టించి విత్తనం వేసుకుందాం. భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు ఉన్నటువంటి ప్రతి పంటకు వాడవచ్చు దాన్ని. అలాగే భూమిలో కూడా కలయబడదాం. ఒక 2 కిలోలు తెచ్చుకొని ఒక 15 రోజులు 20 రోజులు ముందు పశువుల పెండల మీద పొరల పొరలుగా వేసుకుంటూ దాన్ని జల్లుకుంటూ పైన కనుక గోనెపట్ట కట్టి నీళ్లు జల్లుతూ 1 వారం 10 రోజులు ఉంచుకుని తర్వాత ఆ పశువుల పెండ అంతటిని కూడా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ ట్రైకోడెర్మ తీసుకెళ్ళి భూమి మీద జల్లేసి మొత్తం కలియదున్నుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి నష్టం చేసేటువంటి బూజులన్నీ తగ్గిపోతాయి. ఎంత ఉపయోగం! కాబట్టి రైతు సోదరులు, అది కూడా ఒక ప్రయత్నం చేద్దాం. అన్నీ అనుకోవట్లే ఒకటేసారి మనం కొన్నే, ట్రైకోడెర్మా విరిడి ఒకటి, ట్రైకోగ్రామా ఒకటి, జీవన ఎరువులు ఒకటి, ప్రధానంగా ఆచ్ఛాదనం వీలైతే ఆచ్ఛాదనం ఒకటి. ఇవి కనుక మనం చేసుకోగలిగితే అసలు దానివల్ల ప్రయోజనం ఉందా లేదా తెలుస్తుంది మనకి. ఆ ప్రయోజనం ఉంది అనుకుంటే తర్వాత మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా నారుబడి పోసే పంటల్లో ఈ ట్రైకోడర్మా విరిడిని ప్రయత్నం చేసి చూడండి, ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా తర్వాత మనం ఖచ్చితంగా మనమే వాడుకుంటాం. వాడుకుంటే ఇక తెలిసేది, 1-2 సార్లు వాడు చూడండి, నష్టమే ఉంది, చాలా తక్కువ రైతు ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రైకోడర్మా విరిడిలు కానీ ట్రైకోగ్రామాలు కానీ ఇలాంటివన్నీ చాలా చౌకగా మనకి గవర్నమెంట్ వాళ్ళు అందించేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ జీవనయంత్రణ ప్రయోగశాలలో కొన్ని, చివరికి ప్రైవేటు వాళ్ళ దగ్గర కూడా పెద్ద ఖరీదు ఉండవు. ఇవి రసాయనిక మందులు అంటే ఎక్కువ ఖరీదులు ఉంటాయి, కానీ ఇవి ఖరీదు ఉండవు. కాబట్టి ఈ వాడుకు అలవాటు చేసుకుంటే ప్రయోజనం ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పొచ్చు.
1: ఇంతవరకు మీరు పంటల సాగులో మనకు నమ్మకం రాని నూతన పద్ధతులు పరీక్షించే విధానం ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కానీ, ఉరుములతో కూడిన జల్లులు కానీ 1 లేదా 2 ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. ఇక ఆంధ్రా తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే ఈ నెల 29వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాలలో వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం ఈ అంశంపై ల్యామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే 11-1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే 11 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో 11 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏది లేదు. ఆ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతా ఉంది ఇంకో 2 నెలలు. అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికైనా కూడా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో

ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం

0: పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2 తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
0: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వీఎల్ఎన్ మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్4లో చోటు తగ్గించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. అథ వార్తాః. నవదిల్ల్యాం విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః అమెరికా దేశీయ విదేశమంత్రి మార్కో రూబి

0: అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత కవి శ్రీ అక్కినపల్లి రాధా ప్రసాదరావు గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారి కథానిక తెగింపు గలొళ్ళు వింటారు. ఇంకా పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచార వాణి, ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రచన శ్రీ ఎం మనోహర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి భీమారావు బృందం నాదస్వర వాదనం ప్రసారమవుతుంది. 8:59 నుండి పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి శ్రోతలు కాల్ చేసి మీకు ఇష్టమైన పాటలను వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శౌర్య స్ఫూర్తి సంగీత రూపకం వింటారు. రచన నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, వ్యాఖ్యానం శ్రీ ఏవి రామారావు, శ్రీమతి కె కుమారి. 11:00 మధురిమ పాత సినిమా పాటలు. 11:30 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 మీ సోదరులతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి. ఈ అంశంపై ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు ఆకాశవాణితో ఈ అంశంపై తమ అభిప్రాయాల్ని పంచుకోవచ్చు. నిర్వహణ శ్రీమతి డివి మానస. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో లక్ష్మణ మూర్ఛ తప్పెటగుళ్ళు ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ పి అప్పలనాయుడు బృందం. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 భారత రాష్ట్రపతి గౌరవనీయురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్లో నిర్వహించబడుతున్న పౌర పురస్కార కార్యక్రమం వేడుక 1 ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 5:30 మా పదం మీ భావం. 5:55 ఉద్యోగ వార్తలు వింటారు. 6:00 సమాచార వాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలో. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మున్నగు అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు. ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ నల్లమిల్లి వెంకటరెడ్డి ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం, ఈ అంశంపై ల్యామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం గారి ప్రసంగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు జాతీయ వార్తలు తెలుగులో వింటారు. స్పాట్లైట్ 9:15 ఢిల్లీ నుండి. 9:30 టాకిన్ ఇంగ్లీష్ ఆంగ్ల కార్యక్రమంలో యువర్ మనీ అండ్ యువర్ బ్రెయిన్, హౌ పీపుల్ బిహేవ్ ఇన్ డెసిషన్ మేకింగ్, ఈ అంశంపై డాక్టర్ కె సత్యనారాయణ గారి ఆంగ్ల ప్రసంగం. 10:00 కర్ణాటక సంగీత అనుసంధాన సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్ధతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్.

0: శంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్ధతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరుదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరుదేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరుదేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: America videshang mantri Marco Rubio Bharat paryatana ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రుబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేక

0: కరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ముగ్గురిని రక్షించగా గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్ట్రపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मन से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లల్లో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు నిబద్ధతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి శ్రోత కవి శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని మనకు తెలియజేస్తారు. అనంతరం శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారి కథానికి వింటారు. ఇంకా పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచార వాణి, ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.

ఈరాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఈరోజు నేటి మాటలో ఈరోజు ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అలాగే రాస్ బిహారీ బోస్ గారి జయంతి, ఇంకా స్వాతంత్ర సమరయోధులు శ్రీ కల్లూరు సుబ్బారావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే క్రీడల్లో ఫుట్బాల్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశాలు, భాషలు, సంస్కృతులు వేరైనా ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే శక్తి ఈ ఆటకు ఉంది. అలాంటి ఫుట్బాల్ క్రీడ ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికి ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఫుట్బాల్ కేవలం ఆట మాత్రమే కాదు, ఐక్యతకు, క్రమశిక్షణకు ప్రతీక అని తెలియజేస్తుంది. ఫుట్బాల్ ఆటలో ఉన్న ఇరు జట్లలో ఒక్కో జట్టుకి 11 మంది ఆటగాళ్లు ఉంటారు. బంతిని ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్లోకి పంపించి ఎక్కువ గోల్స్ సాధించిన జట్టు విజేతగా మారుతుంది. ఈ ఆట యొక్క వేగం, వ్యూహం, సమన్వయం, శారీరక దృఢత్వం వంటి లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రపంచ స్థాయిలో ఫుట్బాల్కు విశేషమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా ఫీఫా వరల్డ్ కప్ వంటి టోర్నమెంట్లు కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఫుట్బాల్ వల్ల యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, జట్టు సహకారం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సందర్భంగా అనేక దేశాల్లో పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంస్థలు ఫుట్బాల్ పోటీలు, అవగాహన కార్యక్రమాలు, క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను వెలికితీయడంలో ఈ క్రీడ కీలక పాత్రను పోషిస్తుంది. ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం మనకు ఒక సందేశాన్నైతే ఇస్తుంది. అదేంటంటే, గెలుపు ఒక్కటే కాదు, కలిసి ఆడటం, పరస్పరం గౌరవించుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని. క్రీడల ద్వారా ప్రపంచాన్ని మరింత దగ్గర చేసే అద్భుతమైన శక్తి ఫుట్బాల్కు ఉందని ఈరోజు మనకు మరొకసారి గుర్తు చేస్తుంది.

ఈరోజు భారత స్వాతంత్ర యోధులు రాస్ బిహారీ బోస్ గారి జయంతి. వారిని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో విప్లవాత్మకమైన ఆలోచనలు, ధైర్యం, దేశభక్తితో చిరస్థాయిగా అందరి మనసులో నిలిచిపోయిన నాయకుల్లో రాస్ బిహారీ బోస్ గారు ఒకరు. ఆయన 1886 మే 25 తేదీన బెంగాల్లోని బర్ధమాన్ జిల్లా పరిసర ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే దేశం పట్ల ప్రేమ, స్వేచ్ఛ పట్ల ఆకాంక్ష ఆయనలో బలంగా ఉండేవి. చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరినా ఆయన లక్ష్యం మాత్రం భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడమే. రాస్ బిహారీ బోస్ భారత స్వాతంత్ర ఉద్యమంలో విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రహస్య విప్లవ సంస్థలతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. 1912లో అప్పటి భారత వైస్రాయ్పై జరిగిన బాంబు దాడి ఘటనలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆయన కోసం తీవ్రంగా గాలింపు చేపట్టడంతో ఆయన రహస్యంగా జపాన్కు వెళ్ళిపోయారు. జపాన్కు వెళ్ళిన తర్వాత కూడా ఆయన భారత స్వాతంత్ర లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అక్కడ నివసిస్తున్న భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను బలోపేతం చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయుల

సహకారంతో స్వాతంత్ర ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారాయన. రాస్ బిహారీ బోస్ చేసిన అత్యంత ముఖ్యమైన పనులలో ఒకటి భారత విమోచన కోసం సైనిక బలగం ఏర్పాటుకు పునాది వేయడం. ఈ ప్రయత్నాల ఫలితంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తర్వాత ఈ ఉద్యమానికి మరింత బలం చేకూర్చేందుకు ఆయన నాయకత్వ బాధ్యతలను సుభాష్ చంద్రబోస్కు అప్పగించారు. రాస్ బిహారీ బోస్ భారతదేశంలో లేకపోయినా ఆయన ఆలోచనలు, కృషి, త్యాగం భారత స్వాతంత్ర ఉద్యమానికి గొప్ప బలాన్ని ఇచ్చాయి. విదేశాల్లో నుంచే దేశ విమోచన కోసం నిరంతరం శ్రమించిన, పోరాడిన ఆయన నిజమైన దేశభక్తుడిగా గుర్తింపు పొందారు. 1945 జనవరి 21 తేదీన ఆయన మరణించినప్పటికీ ఆయన ఆశయాలు, సేవలు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.

0: ఈరోజు నేటి మాటలో మనం తెలుసుకోబోయే మరొక ప్రముఖ వ్యక్తి ఎవరంటే, ఉత్తమ ఆశయం, పట్టుదల, విశేష కృషి చేసిన వారు తమ జీవితంలో సఫలవంతులవుతారు. అలా ప్రసిద్ధికెక్కిన మహనీయుడు కల్లూరి సుబ్బారావు గారు. వీరు అనంతపురం జిల్లా హిందూపురానికి సమీపంలోని కల్లూరిలో 1897 మే 25వ తేదీన జన్మించారు. మదనపల్లి జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నారు. అక్కడ 1913 మదనపల్లిలో అనీ బిసెంట్ వారి ప్రసంగానికి ఆయన ఉత్తేజితులయ్యారు. 17 ప్రాయంలో వారి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1914 మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు కాలినడకన వెళ్లారు ఆయన. 1921 పెనుగొండ గగనమహల్లో జరిగిన శ్రీకృష్ణ దేవరాయల వారి పట్టాభిషేక మహోత్సవంలో దత్తమండలాలకు వీరు రాయలసీమ అని నామకరణం చేసి ప్రచారం చేశారు. నేటికీ అలానే పిలువబడుతున్నాయి అవి. 1921 ఆగస్టులో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించారు. 1923 సెప్టెంబర్ 30వ తేదీన గాంధీజీ బళ్ళారి వచ్చారు. ఆ సభలో పాల్గొన్న కల్లూరి వారు అనంతపురం జిల్లా కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. హిందూపూర్లో దుగ్గిరాల వారి అధ్యక్షతన జరిగిన సభలో కల్లూరి వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. 1923 లోకమాన్య అనే మాసపత్రికను సుబ్బారావు గారు ప్రారంభించారు. 1942 హిందూపురంలో సేవామందిరాన్ని ప్రారంభించారు. అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమంలో చెరసాలకు వెళ్ళినప్పుడు అక్కడ తెన్నేటి, వివి గిరి వంటి వారి పరిచయం ఆయనకు కలిగింది. స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగ పరిషత్తులో సభ్యునిగా ఎంపికయ్యారు. కర్నూలు రాజధానిగా గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో శాసనసభ ఉప సభాపతిగా సేవలు అందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు కల్లూరి సుబ్బారావు గారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్ నిర్మాణానికి స్థలాన్ని దానం చేశారు. స్వాతంత్ర పోరాటంలో తన జీవిత కాలంలో 7 సంవత్సరాలు చెరసాల శిక్ష అనుభవించిన తెలుగు కన్నడ భాషా పండితుడు, తను నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరగని పోరాటం చేసిన నిస్వార్థ సేవాపరుడు కల్లూరి సుబ్బారావు గారు 1973 డిసెంబర్ 20వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇవి ఈరోజు నేటి మాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం.
1: హలో,
2: హాయ్.
1: Good morning.
2: Good morning.
1: How do you do?
2: Fine, thank you.
1: Mm-hmm. How about joining me?
2: Okay, with pleasure.
1: Oh, that's good.

0: మౌన గీతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత కవి శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మనకు తెలియజేస్తారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అంటే నాకు చాలా ఇష్టం. ఇటు విజ్ఞానాత్మకమైనవి, వినోదాత్మకమైనటువంటివి, సాంస్కృతికమైనటువంటివి, సహజమైనటువంటివి, విలువైనటువంటి విషయాలు అందించేటటువంటి ఆకాశవాణి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. భక్తిరంజనీ కార్యక్రమం సరైనటువంటి మార్గంలోకి వెళ్ళాలా, వెంటనే చింతన అనేటటువంటి కార్యక్రమాన్ని వినండి. పాడి పంటలు కావాలా, వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వినండి. కార్మికుల యొక్క సంక్షేమానికి కృషి చేసేటటువంటి కార్మికుల కార్యక్రమాన్ని వినండి. గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల యొక్క కార్యక్రమాలు మీకు కావాలా, రాగం తానం పల్లవి వినండి. ప్రతిరోజు ఉదయం 8:30కి సంగీత కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. ఇలా వైద్య విద్యార్థులకు, అలాగే పల్లె ప్రజలకు, జానపదులకు అనువైనటువంటి కేంద్రమే ఆకాశవాణి. అందుకే ఈనాడు 3 పువ్వులు 6 కాయలుగా ఆకాశవాణి పురో

0: అభివృద్ధి చెందుతూ ఉంది. ఎన్నెన్నో ఎఫ్ఎం ఛానళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. అన్నిటినీ ప్రజలు గౌరవిస్తున్నారు. టీవీ బాగా డెవలప్ అయిపోయింది. రకరకాల ఛానల్స్ వచ్చినా ఆల్ ఇండియా రేడియో కేంద్రానికి ఉండేటటువంటి ప్రత్యేకత అప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటిదే. అటువంటి ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతి 1936లో ప్రారంభమై 90 వసంతాలు జరుపుకున్నది అంటే అమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. విజ్ఞానానికి, వినోదానికి, జ్ఞానానికి పరాకాష్ఠ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వస్తి. భవదీయ విధేయుడు మీ అక్కినేపల్లి రాధాప్రసాదరావు.
1: 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత కవి శ్రీ అక్కినేపల్లి రాధాప్రసాదరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేశారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారి తెగింపు గలోళ్ళు కథానిక వింటారు.
2: లాక్డౌన్ని పట్టించుకోకుండా మోటార్ సైకిల్పై రోడ్డు మీదకు వచ్చిన వాడిపై లేచిన పోలీసు లాఠీలా కరుణాకర్రావు గొంతు చేయి లేచాయి. గిన్నెల శబ్దానికి భయంతో మూలకు దౌడు తీసిన పిల్లిలా సరోజ తలుపు మూలకు చేరింది. జంకుతూనే ఆ ఇంటి వసారాలోకి అడుగుపెట్టిన ఎండపొడ వసారాలోకి రాబోతూ ముందర సురుక్కున సరోజ ముక్కు మీద పడింది. సురుక్కున తగిలిన ఎండకు సరోజకు తుమ్ముచ్చింది. ఆమె తుమ్ముకి ఎండపొడ వీధిలోకి వెళ్ళిపోయింది. కరుణాకర్రావుకి అందుకని కోపం వచ్చింది. ఆ వసారా అవతల వీధి రోడ్డు మీద ఒంటి కాలెత్తి తవిట్రాజు కుక్క లఘుశంక తీర్చుకుంటుంది. తవిట్రాజు నిలబడి ముద్దుగా తన కుక్కను చూస్తున్నాడు. కుక్క లఘుశంక తీర్చేసుకుని తవిట్రాజుని ఇక పదవోయ్ అన్నట్టుగా చూసింది. తవిట్రాజుకి ఆ చూపంటేనే మంట. ఈ కుక్క నాకు ఆర్డర్ లేస్తుంది. లఘు దీర్ఘశంకలకు తీసుకువెళ్లాల్సిన వేళకి తీసుకువెళ్ళకపోతే ఏమోయ్, ఏం చేస్తున్నావు ఓయ్, ఏ వేళకి ఏ పని చేయాలో రోజూ చెప్పాలేటి ఓయ్, రోజూ కొత్తేనా అని కసురుకొని గొలుసుని అందిస్తాది తవిటరాజుకి. తిండి తెప్పల పూచి తవిటరాజుది కాదు, తవిటరాజు భార్యామణిది. భార్య మణి రత్నము కాదు, పేరు మణి. తవిటరాజును కసురుకున్నట్టు ఆ కుక్క మనమ్మను కసురుకున్నదా? ఆ రోజు దానికి ముడ్డి మాడిపోద్ది, ఉపాసమే. అంచేత మనమ్మ దగ్గట కుయి కుయి అని అతి నెమ్మదిగా ముద్దుగా దీనంగా ప్రధానమంత్రి ముందు నిధులు వేడుకునే ఎంపీల వినయ విధేయ అవుతుంది. కుక్కేటి తవిటరాజే వినయ విధేయం మనమ్మ ముందు. కదులు అనంది కుక్క. కదిలాడు తవిటరాజు. ఎక్కడ చూశాయో రెండు మగబేపులు బౌ బౌ బౌ అని అరుస్తూ కుక్క పరుగున వస్తున్నాయి ఇటువైపు. ఆ అరుపులను విని ఆ బేపులను చూసి పదవై ఆ బేపులు గాని వచ్చాయా, మూతులకి మాస్కులు లేవు, గబాలనొచ్చి నా మూతిని నాకీగలవు, పద పద అని తవిటరాజుని తొందర చేసింది కుక్క. తవిటరాజు మూతికి కుక్క మూతికి మాస్కులున్నాయి. తవిటరాజు మాస్కు వేసుకోకుండా గొలుసు పట్టుకోబోతే కుక్క ఒప్పుకోలేదు. పోలీసోలు కాదు, నేను కరిసీగలను, ముందర మాస్కు వేసుకో మూతికి అని కోప్పడి మాస్కు వేయించింది ఇంటి వద్ద. వెళ్లబోతున్న తవిటరాజుని కుక్కని చూసిన కరుణాకర్రావు ఇటికలరాజు ఆగండి అని కేకేశాడు. తవిటరాజు ఇటికల వ్యాపారం చేస్తాడు, అంచేత ఇటికలరాజు అయిపోయాడు. ఎవరూ తవిటరాజని పిలవరు. తొలినాళ్లలో వ్యాపారానికి బ్రాండ్ నేమ్ అనుకుని సరిపెట్టుకున్నాడు తవిటరాజు. కానీ రాను ఇంట్లోని పిల్లం బంధువులు ఇటికలరాజుని రిఫర్ చేస్తుంటే కాస్త అసహనం కలిగేది ఆయనకు. అసహనం ఇటీవల ఎక్కువైపోయి ఇక ఎవరూ తవిటరాజని తప్ప ఇటికలరాజని పిలవడానికి వీల్లేదని, పిలిస్తే రామరావణ యుద్ధం అయిపోతుందని ఊరందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నా కొడుక్కి సెపరేట్గా వార్నింగ్ ఇవ్వాలి కావాలా, నా కుక్క చేత కరిపించేస్తాను రావరే, ఇటికలరాజని పిలిచినావంతే అని మనసులో గొనుక్కొని అసహనంగా ఆగి కరుణాకర్రావు వైపు చూశాడు తవిటరాజు. తవిటరాజు ఆగిపోవడంతో ఆమడున్నర ఎడంగా బేపులు ఆగిపోయి కుక్క వైపు దీక్షగా చూస్తున్నాయి. కరుణాకర్రావు వచ్చి, బిల్డింగ్ పని ఆగిపోయిందండి ఇటికలు లేక, ఈ వేసవిలోగా ఇల్లు కట్టేసుకుని మంచి ముహూర్తం చూసుకుని గృహప్రవేశం చేద్దామనుకున్నానండి, వెధవది అన్నీ ఆటంకాలే, కొన్నాళ్ళు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వడానికి తిప్పారు, కొన్నాళ్ళు ఇసుక దొరకలేదు, గవర్నమెంట్ పాలసీ మారిందిగా, సరే ఇక నడుస్తుందనుకుంటే ఇదిగో ఇటు

ఇటుకలు కొరత బాబ్బాబు, కొంచెం సరదాల ఇటుకల రాజుగారు అని బతిమాలాడు. దూరంగా ఉండబోయ్, డిస్టెన్స్ పాటించమని కలెక్టర్ చెప్పడం వినలేదా? మూతికి మాస్కు తగిలించుకుని వీధిలోకి వచ్చిస్తే సరే అని కుక్క కోపంగా కరుణాకర్రావు వైపు చూసి, డిస్టెన్స్ పాటించింది గొలుసులాగుతూ తవిటరాజును కూడా డిస్టెన్స్కి లాక్కెళ్ళింది. కరుణాకర్రావు ఓ అడుగు వేసి ఆ డిస్టెన్స్ని కవర్ చేసేస్తూ మళ్ళీ బతిమాలాడు. మళ్ళీ ఆ కుక్క భయపడుతూ, ఈడేటి దూరంగా ఉండమంటే ఉండడేటి, మనుషుల మీద పడిపోయి మాట్లాడతాడేటి, ప్రధాని ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు నెత్తి నోరు కొట్టుకుని చెప్తుంటే వినబడలే లేదా ఏటి? చిచి, వీళ్ళకి పోలీసోళ్ళే తగినోళ్ళు. పోలీసోడు కంటా నేనేం తక్కువ కాదురే. కండ ఎక్కదీసిగలను, దూరంగుండని గుర్రు గుర్రు మంది. కరుణాకర్రావుకి కుక్క భాష తెలీదు, యాస తెలీదు. కుక్క వైపు అడుగేస్తూ, క్యూట్గా బ్యూటిఫుల్గా ఉందండి మీ డాగు అని అన్నాడు. అతని పొగడ్తకు ఆంగ్ల భాషకు కాస్త మెత్తబడి లేపిన తోకను దించింది కుక్క. ఈరోజు ఎలాగైనా 4 లోడ్లు ఇటుక పడాలా ఇటుకల రాజుగారు అని అన్నాడు కరుణాకర్రావు. 4 పడవు అని అన్నాడు తవిటరాజు. పోని 2 అండి ఇటుకల రాజుగారు, ఒక్కటి కూడా పడదుగాక పడదు. నో, అలాగనొద్దు. అలాగంటే ఎలా ఇటుకల రాజుగారు? పనోళ్ళు వచ్చేస్తారు, పని ఆగిపోద్ది ఇటుకల రాజుగారు. ఇటుకల రాజు అని 10 సార్లు అనకమే ఒళ్ళు మండిపోతుంది నాకు అని అన్నాడు తవిటరాజు. కండముక్కగాని ఎక్కదీసిమంతా వేటైతే అని చూసింది కుక్క తవిటరాజు వైపు. ఈడుగాని మళ్ళీ ఇటుకల రాజు అని అంతే ఆ పనే చెయ్యి చెప్పాడు తవిటరాజు. అలాగా నో, నెవ్వర్, ఇంకెప్పుడు అననుగాక అనను ఇటికల్ సారీ తవిటరాజు గారు అని లెంపలేసుకున్నాడు కరుణాకర్రావు. క్షమించేసి పదవోయ్ అని గొలుసులాగింది కుక్క. తవిటరాజు కదిలాడు, వెంట నడిచాడు కరుణాకర్రావు. యముడెనకాల సావిత్రిలాగా నడుస్తండేటి ఇతగానన్నట్టు చూసింది కుక్క. అది కాదండి, కరోనా వైరస్ కారణంగా అన్నీ బందు చేశారు. మీకు తెల్దా, రోడ్లంట మనుషులు తిరగనిస్తాను రేటి, లేబరోళ్ళని రోడ్ల మీదకి రాణిస్తాను రేటి. ఎన్నాళ్ళు ఇలాగుంటుందో, మీలాంటి వాళ్ళకి ఎన్నాళ్ళైనా పర్లేదు, లేబరోళ్ళు పూటభత్యం పుల్లలెలుగు అని అన్నాడు తవిటరాజు. గవర్నమెంట్ బియ్యం పప్పులు ఉచితంగా ఇస్తారట కదా, మీకేమి అన్నాడు కరుణాకర్రావు. అయితే అవి మీరు తీసుకొని మీ జీతం మాకు ఇచ్చేయండి, అయితే తెలుస్తుంది అన్నాడు తవిటరాజు. నీతో వాదించలేం కానీ బాబ్బాబు, 4 లోడ్లు వేయొద్దు. ఎందుకండి? లేబరోల్ని రానియరు కదా, ఇటుకేయించి మీరే కట్టేస్తారా ఏటి బిల్డింగు? ఏదో చేస్తాను, లోడ్ వేయొద్దు, దొంగతనంగా లోడ్లు వెయ్యాల, ఎవడు కంటపడకుండా అని అన్నాడు తవిటరాజు. పోని అలాగే వెయ్యండి, రేటు ఎక్కువ అవుతుంది మరి. ఏం చేస్తాం, రేట్లు పెంచి అమ్ముతుంటే సరుకులు కొనడం లేదా? అలాగేను, ఇల్లు పూర్తి చేయాల, ఈ అద్దె ఇల్లు దరిద్రం వదిలియాల. ఓనర్ నరకం చూపిస్తున్నాడండి, కొలాయి ఓ నిమిషం ఎక్కువ రానీయుడు, బట్టలు ఉతకనీయుడు, రాత్రి 10 దాటితే గేటు తీయుడు. నరకం, సొంతింటి స్వర్గానికి ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నా. రేట్ ఎక్కువైనా 4 లోడ్లు వేయించండి ఇటుకల సారీ తవిటరాజు గారు అని వివరిస్తున్నాడు కరుణాకర్రావు. సరిగ్గా అప్పుడే అటునుంచి తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరేపాకు తోటకూర కేకలేసుకుంటూ వస్తుంది కామేశ్వరి. ఆమె నెత్తిమీద గంపలో కొద్ది ఆకుకూరలే ఉన్నాయి. పొద్దు దూరేసరికి గంపెత్తుకుని వచ్చింది. పట్నంలోని వీధి తిరిగి చాలా మటుకు అమ్మేసింది. పొద్దున్న 9 దాటితే పోలీసులు బెడదని ఆమె తొందరగా ఉంది. కరుణాకర్రావు ఆమెను ఆగమన్నాడు. తోటకూర, కొత్తిమీర కొన్నాడు. పొన్నగంటి కూర లేదా అని అడిగాడు. రేపు తెస్తానంది కామేశ్వరి. నువ్వు ఏదో ఒక ఆకుకూర తీసుకోవోయ్, ఇంటికెళ్తే మనమ్మ ఆకుకూర కనబడితే తెమ్మన్నాను కదా, చేతులు ఊపుకొని వచ్చేసావేమి, ఏటి వండాలా, నీ కాలు చేతులా అని కేకేయగలదు, తీసుకోవోయ్ అని అంది కుక్క. తవిటరాజు కుక్క సలహా ప్రకారం ఏదో కూర తీసుకోబోతే, బావు రోజు మీ ఇంటికాడికే ముందర వస్తాను, మనమ్మ బోనీ తరాతే బయలుదేరతాను అని చెప్పింది కామేశ్వరి. తవిటరాజు కోపంగా కుక్క వైపు చూశాడు. కుక్క అదేమీ పట్టించుకోకుండా గొలుసులాగుతూ ముందుకు నడిచింది. ఈలోగా అటునుంచి నాగేశ్వరరావు, రామారావు మరో 3 కార్యకర్తలు వచ్చారు. వాళ్ళ చేతుల్లో రసీదు పుస్తకాలు, భుజాలకు సంచులు ఉన్నాయి. కరోనా వైరస్ వలన పనులు కోల్పోయిన పేదల కోసం విరాళాలు సేకరించడానికి బయలుదేరారు. ముందు కామేశ్వరిని పలకరించాడు నాగేశ్వరరావు. ఏమి ఇలియానా, ఇంకా వీధుల వెంబడి తిరుగుతున్నావు, వైరస్ ప్రమాదం తెలీదా, వెళ్ళిపో.

వెళ్ళిపో, ఇప్పటికే గాలి గట్టిగా వీస్తే ఎగిరిపోయేలా ఉన్నావు అని అన్నాడు. కామేశ్వరి సన్నగా ఉంటుందని అలా అన్నాడు. కామేశ్వరి ఆ అపార్ట్మెంటు వాచ్మెన్ కూతురు. వాచ్మెన్కి ఇద్దరు కూతుళ్ళు. గర్భసంచిలో క్యాన్సర్తో 5 ఏళ్ళు ఆసుపత్రిలో ఖర్చులు పెట్టించి గత ఏడాదే చనిపోయింది భార్య. ఆసుపత్రి ఖర్చులకు చేసిన అప్పులు తీర్చడానికి పల్లె వదిలేసి పట్నం వచ్చాడు. తాపీ పనులకు వెళ్ళేవాడు. కూతుళ్ళు కూడా ఇళ్లల్లో పని మనుషులుగా చేరారు. కొద్ది కొద్దిగా అప్పులు తీర్చుతూ బతుకుతుండగా కామేశ్వరి పుష్పవతి అయింది. మళ్ళీ అప్పు చేశాడు. కామేశ్వరి పుష్పవతి అయ్యాక పని మనిషిగా మానేసి తాపీ పనులకు వెళ్ళేది. తాపీ పనికి బావాజీపేట నుండి వచ్చే గంగరాజుతో స్నేహం, ప్రేమ, పెళ్ళి జరిగాయి. 2వ ఏట కూతుర్ని కన్నది. నాగేశ్వరరావు వాళ్ళ అపార్ట్మెంటు కట్టడంలో కామేశ్వరి, గంగరాజు తాపీ పని చేసేవారు. అప్పట్నుంచి నాగేశ్వరరావుకి పరిచయం. అపార్ట్మెంటు పని జరుగుతున్నప్పుడు ఓ రోజు 5వ ఫ్లోర్ నుంచి దిగుతుండగా నిచ్చెన కర్రలు విరిగిపోయి గంగరాజు కిందకు పడి చనిపోయాడు. నాగేశ్వరరావే ఆదుకున్నాడు. వాళ్ళని అపార్ట్మెంట్కి రప్పించాడు. కామేశ్వరి తాపీ పని మానుకొని గంగరాజు ఊరైన బావాజీపేట వాళ్ళ వద్ద ఆకుకూరలు కొని పట్నం వీధుల్లో అమ్ముతుంది. చలాకీగా ఉంటుంది. అందరితో కలుపుగోరుగా ఉంటుంది. అయిపోయినాయి బావు, ఇదిగో గంపడుగున 2 కూరలున్నాయి, అవి అమ్మేస్తే వెళ్ళిపోతానిక. పోలీసులు ఒప్పుకోరు కదా. అవును గాని మీరేటిలకు బయలుదేరారు అని అడిగింది కామేశ్వరి. భుజాలకు ఉన్న జోలి చూపాడు నాగేశ్వరరావు. అదా సంగతి అని అనుకుంటూ తోటకూర, కొత్తిమీర, ఆకుకూరలోయ నడుచుకుంటూ నడిచింది కామేశ్వరి. ఇలాగ ఎవరినీ తిరగనీయకపోతే ఎలాగండి? వైరస్ వస్తే దానికి మందులు చూడాలా? ఆసుపత్రులు సిద్ధం చేయాలా? వీధులు, రోడ్లు పరిశుభ్రం చేయాలా? నిధులు కేటాయించాలా? అంతేగాని ఇళ్ల నుంచి కదలకండి, ఆఫీసులు బంద్ చేసియండి, పనులు ఆపియండి అంటే ఎలా? పనులు ఆగిపోతే దేశం ఏమైపోతుంది? మధ్యతరగతికి చెందిన కరుణాకర్రావు లోపలి అసహనాన్ని వ్యక్తం చేశాడు. నిజమేనండి, దేశం ఏమవుతుందో ఊహించలేం. కానీ అంతకంటే ముందు పేదల బతుకులు నాశనమైపోతాయి. వాళ్ళ సంగతి చూడాలా? వలసలు పోయిన వాళ్ళున్నారు, ఇక్కడికి వలసకు వచ్చిన వాళ్ళున్నారు. అటువంటి వారికి వీలైనంత సహకరిద్దామని విరాళాల కోసం వచ్చాం మీలాంటి వాళ్ళ వద్దకు అన్నాడు రామారావు. కరుణాకర్రావు పేరులో కరుణ ఉంది గాని మనిషిలో లేదు. మీ పొలిటీషియన్లకి అన్నిటికీ జోలే జెండా పడతారండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, లాక్డౌన్ చేసిన అన్నాళ్ళు పేదలకు ఇబ్బంది లేకుండా చూడమని. ఇలా మాలాంటి వారిని డిమాండ్ చేయకండి అని కంటసించుకున్నాడు. అయ్యా, మీకు ఆపదొస్తే మా వైపు చూస్తారు, అది దాటిపోతే విమర్శిస్తారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్త ప్రమాదకారి, అందరమూ బాధితులమే. కాకపోతే కొందరం అన్నీ అమరిన వాళ్ళం. మనం ఇటువంటి సమయంలోనే ఏమీ లేని వాళ్లకు ఎంతో కొంత సాయం చేయాలి. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, చేయకపోతే ఎలాగూ డిమాండ్ చేస్తాం అని వివరించాడు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, మంచిది, ముందు ఆ డిమాండ్ ఏదో చేయరాదా? మాలా టోలి కొంత సాయమేనా చేస్తుందేటో గవర్నమెంటు అని అన్నాడు ఆశగా ఇటికల రాజు. మీకేమండి, బిజినెస్ మ్యాను, మీరు బేదరుపులు అరిస్తే ఎలా? ప్రశ్నించాడు నాగేశ్వరరావు. ఈ కుక్కని చూసి నేను పులిసిపోయానని అనుకుంటున్నారు కావాలా? పిల్లలు లేరని మా ఆవిడ దీన్ని తెచ్చి అంటగట్టిందండి. దీన్ని మేపలేక సస్తన్నాను. ఇటికల బిజినెస్ తోటి ఇటికల రాజుని పేరు సంపాదించాను కానీ ఇటుక ముక్కంత భూమి కానీ, ఇటుక ఆమంత ఆస్తి కానీ సంపాదించలేదండి బాబు. నన్ను వదిలియండి, మంచి పనికి బయలుదేరారు, శుభం అని ఆశీర్వదించాడు తవిటిరాజు. ఆశీర్వాదాలు కాదు, బోనీ వెయ్యండి, ఇలా బయలుదేరాం, తొలి బోనీ మీదే అని రసీదు పుస్తకం చూపాడు రామారావు. ఇక్కడ నా కార్డు ఏటున్నాయి? ఇదిగి కుక్క ఉంది, ఇది ఇస్తాను, అమ్మేసి జమ చేసుకోండి అన్నాడు తవిటిరాజు. ఆ మాటలు విన్న కుక్క, అమ్మ తవిటిరాజు, నీకు నా మీద ఇంత ప్రేమ ఉందా? అమ్మో, ఏదో నాడు నువ్వు ఆ మహాతల్లి మనమ్మకు తెలియకుండా అమ్మేస్తావన్నమాట. నీకు గాడుపు రాను, నీకు కరోనా రాను, నువ్వు టక్కున సావ్వా అని పలు పలు విధాలా దీవించుతోంది కుక్క. తవిటిరాజు మళ్ళీ ఏమనుకున్నాడో కరుణాకర్రావు వైపు చూసి, బావు, నీకు ఈరోజు ఎలాగైనా ఇటుకల లోడ్ లేయిస్తాను. అందాకలు 100 ఇయ్యి భయానా? నాగేశ్వరరావు బావు వదలడు, 100 ఇయ్యు అని అడిగాడు. కరుణాకర్రావు విసుక్కుంటూ జేబులో చేయి పెట్టి డబ్బు తీశాడు. 200 నోట్లు వచ్చాయి. ఆ రెండిటి ఇవ్వండి, నీది 100, నాది 100 అని తీసేసుకొని నాగేశ్వరరావుకి ఇచ్చాడు తవిటిరాజు. ఈలోగా గంపలో ఆకుకూరలు అమ్మేసిన కామేశ్వరి వచ్చింది.

0: గంపలో గుడ్డ కిందనున్న డబ్బులు తీసి లెక్కబెట్టింది. చిల్లర నాణేలు, నోట్లు 150 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు తీసి నాగేశ్వరరావుకి ఇచ్చింది. నాగేశ్వరరావు, రామారావు తదితరులు ఆశ్చర్యపోయారు. ఎంతేనా, పేదోళ్ళకున్న తెగింపు పెద్దోళ్ళకు ఉండదు. 100 రూపాయలు ఇవ్వడానికి 100 ఆలోచనలు చేసినాం, 100 మాటలు ఆడినాం. ఆ పిల్లకి రేపు ఎలా గడుస్తాదో తెలదు, అయినా మారు మాట్లాడకుండా ఇచ్చింది. ఆలేనండి తెగింపు గలవాళ్ళు, ఏటైనా ఆలేసెయ్యాల, మనం కాదు కరుణాకర్రావు గారు అన్నాడు తవిటిరాజు. ఆ సర్లే, ఇక నడని కుక్క ఇటుకిల రాజు పట్టుకున్న గొలుసుని లాగింది.
1: ఇంతవరకు మీరు శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారి తెగింపు గలోళ్ళు కథానిక విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు.

0: தெய்தா கெட்ட தக்க தெட்ட ஹிதத்தும் தாதா கெட்ட தக்க தெட்ட ஹிதத்தும் தையத்தும் தெட்ட ஹிதத்தும் தெட்ட ஹிதத்த ஹிதாம் கத ஹித தடிகணதா தீம் தண்ணத்த திம்மிதை தண்ணத்த ஜண்ணுதாம் ஜண்ணுத்த திம்மிதாம் திம்மித்த கிட்ட தாம் தணத திமிதாம் தணத ஜணுதை ஜணுத திமிதை திமித்த கிட்ட தாம் ஜணுத திமிதா தை ஜணுத திமிதா ததிம் தணத ஜணுதா.
1: స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు. ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి భీమారావు బృందం నాదస్వరవాదనం వింటారు. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శౌర్యస్ఫూర్తి సంగీత రూపకం వింటారు. రచన నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ, వ్యాఖ్యానం శ్రీ ఏవి రామారావు, శ్రీమతి కె కుమారి. సాయంత్ర ప్రసారంలో 5:00 భారత రాష్ట్రపతి గౌరవనీయురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్లో నిర్వహించబడుతున్న పౌర పురస్కార కార్యక్రమ వేడుక 1 ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ప్రసార ముఖ్యాంశాలు విన్నారు. సమయం 8:00 కావస్తుంది. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్ల వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: आजकल भारत के गांव-गांव में छतों का रूप बदल गया है. जहां पहले छतों पर सिर्फ पापड़ और कपड़े सूखते थे, वहां पर अब बिजली बिल जीरो हो रहे हैं. गांव-गांव में लोग सोलर पैनल लगवा रहे हैं. आप भी लगवा लीजिए. 78,000 की सब्सिडी दे रही है भारत सरकार. 30,00,000 से अधिक परिवार तो इसका लाभ उठा चुके हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
3: हर घर सूर्य घर.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. राष्ट्रपति द्रौपदी मुर्मू आज राष्ट्रपति भवन में पद्म पुरस्कार प्रदान करेंगी. गृहमंत्री अमित शाह ने कहा सरकार ने सभी

0: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ నెల 4వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ఇప్పటికే ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సహాయం అందేలా చూస్తామని తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేదీ బుధవారం రోజున అనంతపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన తరగతులను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా శిక్షణ పొందుతున్న యువతతో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ రకాలైన కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోల తెలిపారు. ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు దేశం కోసం, గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. జిల్లాలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 15న ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల రామాపురం పరిధిలో జరుగుతున్న హాందిరినివా కాలువ లైనింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో హాందిరినివా కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు కొనసాగిస్తున్నామని తెలియజేశారు. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ నెల 23వ తేదీ శనివారం రోజున దేశవ్యాప్తంగా జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లో నిర్వహించిన కార్యక్రమంలో గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలలో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు సహాయక మంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50,000 మంది యువతీ యువకులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఇచ్చిన సప్త సూచనలు దేశ ప్రజలు తప్పక పాటించాలని కోరారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు అంతర్రాష్ట్ర సరిహద్దులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్ గస్తీలు నిర్వహిస్తున్నామని, ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 మరియు 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలియజేశారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎం మనోహర్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి భీమారావు బృందం నాదస్వరవాదనం వింటారు. ముందుగా సరస్వతి నమోస్తుతే. సరస్వతి రాగంలో శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన, రూపకతాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆడ మోడి గలదే చారుకేసి రాగంలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళం.

0: ఇంతవరకు మీరు శ్రీ రాళ్లపాటి భీమారావు బృందం నాదస్వర వాదనం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను వినవచ్చు. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891 2727 2444, మరొక నెంబరు 0891 2727 2888. మరి ఎందుకండి ఆలస్యం, ఫోన్ తీయండి, కాల్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: హలో,
0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: మాకు బొబ్బిలిపల్లి లేదు పాట కావాలి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: కాకినాడ జిల్లా పరిస్థితి. నా పేరు రాజు అండి.
0: రాజు గారు, మీకు బొబ్బిలిపల్లి నుంచి పాట కావాలి. ఏ పాట కావాలి?
1: జనని జన్మభూమి. చిన్న సుఖ.
0: అలాగేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో, పాటల పల్లకి. హలో
1: హలో హలో, నమస్తే మేడం జీ.
0: నమస్కారం అండి.
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే మేడం
0: జీ. సూర్యకుమారి గారు ఏ సినిమా నుంచి ఈరోజు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: అన్నవరం మూవీలో అన్నయ్య అన్నావు అంటే ఆ సాంగ్ వేసేయండి మేడం ఇది.
0: తప్పకుండానండి, మీకోసం వస్తుంది పాట.
1: జై శ్రీరామ్.

0: శ్రోతలు పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: వాణిజ్య ప్రకటన విన్నారు. మరి తిరిగి పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం.

0: కొనసాగిద్దాం. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: నా పేరు డి రామరాజ్ అండి, గాజుబాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మన ఆకాశవాణి వారందరికీ కూడా శుభోదయ అభివాదాలండి.
0: ధన్యవాదాలండి. మీకు
1: అందరినీ చక్కగా పలకరిస్తూ చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మీకు ధన్యవాదాలు.
0: మీరు కూడా వింటున్నారు చక్కగా. అలాగే మీ అభిప్రాయాన్ని మా లేఖావళికి రాసి ఉత్తరాల రూపంలో కానీ లేదా వాట్సాప్ సందేశాల ద్వారా కానీ తెలియచేయవచ్చండి. మరి ఇప్పుడు మీరు ఏ సినిమా నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు చెప్పండి.
1: నేను నా అభిప్రాయం తెలియజేస్తానండి. ముందుగా నాకు కావాల్సిన పాట ఏంటంటే, ఈరోజు కెప్టెన్ కృష్ణ చిత్రంలో కలకాలం ఇదే పాడాలి పాట వేయండి.
0: తప్పకుండానండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, వినండి.
1: ఓకే అండి.

0: హలో.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగళరావుపేట తుమ్మలపల్లి వర్గీ నుంచి.
0: చెప్పండి అప్పారావు గారు.
1: భువన సుందర కథ చిత్రానికి ఇల్లి నాగసత్వారి గంటసాల పడింది.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది.
1: నమస్కారం.
0: నమస్తే అండి.

చైనా గొప్పగా చెప్పుకొని మురిసేరు. ఇంత చక్కని ఓడు ఎవడసే ఎవడసే ఈడని, ఇంత చక్కని ఓడు ఎవడసే ఈడని, సంతలో జనమంతా.

0: హలో పాటల పల్లకి.
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం.
0: చెప్పండి భాస్కర్ రావు గారు.
1: పెళ్లి పందిరి సినిమాలో దోస్తి మేడం దోస్త్ సాంగ్.
0: అలాగేనండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా దేవుడి వల్ల సూపర్ గా ఉన్నాం మేడం.
0: మరి మా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వింటున్నారా?
1: వింటుంటాం మేడం, అప్పుడప్పుడు. మాది బార్బర్ షాపు, వింటూ పని చేసుకుంటుంటాం మేడం. ఈ పనిలో శ్రమను అనేది మన పాటల ద్వారా ఆ శ్రమను అనేది మర్చిపోయి యాక్టివ్ గా పని చేసుకుంటుంటాం మేడం.
0: అవునండి, మన రేడియో అయితే మీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయదు. మీరు పనులు చేసుకుంటూనే పాటలు
1: మేడం. అవును మేడం, పక్కనే వినుకుంటూ పని చేసుకుంటుంటాం.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు
1: మేడం? చిక్కుడు దొరకడు 1967 నుంచి. పగటి పూట చంద్రబింబం కనిపించును ఏది ఏది.
0: అలాగేనండి, మరి మీరు కోరిన పాట వస్తుంది, మీరు వినండి. అలాగేనండి, మీకోసం, మీ స్నేహితుల కోసం, మన అందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: హలో హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను మేడం.
0: చెప్పండి.
1: నా పేరు టెలిచర్ పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. జ్యోతి సినిమాలో తిరుమల పువ్వుల నవ్వు పాట కావాలండి.
0: అలాగేనండి పద్మావతి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే.
2: సిరిమల్లె పూవల్లె నవ్వు.

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు.
1: హలో.

0: హలో, నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: నా పేరు ఉమా, ఏటికొప్పటి నుంచి మాట్లాడుతున్నాను.
1: ఉమ్మగారు బాగున్నారా?
0: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు కదా?
1: మా ప్రసారాలు వింటున్నారా?
0: అది వింటామండి, డైలీ వింటున్నాం.
1: ఓకేనండి, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కోరుకుంటున్నారు?
0: నాకు అనుబంధం సినిమా నుంచి ప్రతిరేగి రావాలన్న సాంగ్ కావాలి మేడం.
1: తప్పకుండానండి, మీకోసం ఈ పాట వినండి.
0: ఓకే అండి మేడం, నమస్తే.

வாணிஜ்ய விராமம்.

0: హలో
1: హలో నమస్తే అండి. గుడ్ మార్నింగ్.
0: నమస్కారం అండి.
1: నా పేరు రత్నం, నేను స్టీల్ ప్లాంట్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం.
0: బాగున్నారండి రత్నం గారు?
1: బాగున్నామండి. థ్యాంక్ యూ.
0: చెప్పండి.
1: నాకు కంగారులో మర్చిపోతున్నాను.
0: అయ్యో, కంగారు ఎందుకు, ప్రశాంతంగా చెప్పండి.
1: సీతామహాలక్ష్మిలో సీతాలు సింగారం పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్.

0: హలో హలో
1: హలో హలో,
0: హలో చెప్పండి.
1: ఒక సాంగ్ ప్లే చేస్తారా అండి?
0: తప్పకుండా. ఏ పాట చెప్పండి.
1: తోటరాముల్లో బంగారు రంగుల చిలక.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది.
1: भारत को एलपीजी और एलएनजी सप्लाई की बात हो या यारा का भारत के फर्टिलाइजर क्षेत्र में योगदान, मुझे बहुत खुशी है कि आप में से कई सीईओज भारत के वाइब्रेंट गुजरात और अन्य इन्वेस्टर समिट में भी बड़े उत्साह के साथ हमेशा भाग लेते रहे हैं. अब हमें इस पार्टनरशिप को इसकी इंटेंसिटी बढ़ाकर इसे न्यू फ्रंटियर की ओर ले जाना चाहिए.
0: అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో

0: సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లితోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీకండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
1: हम भारत नीदरलैंड की इस ट्रस्टेड पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं. हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोड मैप लॉन्च करने जा रहे हैं. हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं. हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट R&D को भी और सुदृढ़ करने जा रहे हैं. यानी द फ्यूचर ऑफ इंडिया नेदरलैंड पार्टनरशिप इज ब्राइटर देन एवर बिफोर.
0: ఈ భాగస్వామ్యం ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రారంభంలో 28 నానోమీటర్ చిప్ల తయారీతో ప్రారంభించి ఆ తర్వాత వేగంగా 14 నానోమీటర్ మరింత అధునాతన చిప్ల తయారీ వైపు అడుగులు వేయనుంది. ఇవి వాహనాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో విస్తృతంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం భారత్ తన చిప్ అవసరాల కోసం 100% తైవాన్, చైనా, దక్షిణ కొరియాలపై ఆధారపడుతోంది. ఈ ఒప్పందంతో దేశీయంగానే సరఫరా గొలుసు బలోపేతమవుతుంది. ధోలేరా ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50,000 మందికి హైటెక్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు. రాబోయే దశాబ్దాలలో డిజిటల్ ప్రపంచాన్ని శాసించబోయే చిప్ వార్స్లో భారతదేశానికి ఒక బలమైన వ్యూహాత్మక స్థానాన్ని కల్పించే అడుగు. ఈ ఒప్పందం భారతదేశాన్ని గ్లోబల్ చిప్ తయారీ హబ్గా మార్చడంలో మైలురాయి కానుంది. దేశ సాంకేతిక రంగ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఒప్పందం భారత్కు దౌత్యపరంగా, ఆర్థికంగా ఒక పెద్ద మైలురాయి అనటంలో సందేహం లేదు. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు. నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఇరు దేశాల సంబంధాలకు చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని స్వీడన్ అందజేసింది. యువరాణి విక్టోరియా నుంచి ఆయన దీనిని అందుకున్నారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఆ దేశ అధినేతలతో ఆయన సమావేశమయ్యారు. స్వీడన్తో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2: 2030 తక్ హమ్నే 500 గిగావాట్ క్లీన్ ఎనర్జీ ఆర్ 5 మిలియన్ టన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ కర్నే కా టార్గెట్ రఖా హై. క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ నార్వే వెల్ ఫండ్ కి భీ ప్రాథమికతా హై. మే నార్వే కో భారత్ కే క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్ మే అహం హిస్సేదార్ బన్నే కే లియే ఆమంత్రిత్ కర్తా హూ.
0: నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్డిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు.
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को सस्टेनेबिलिटी की

0: ब्रिटिश भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
1: నార్వేకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ నుండి భారత్లోని గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో నేరుగా పెట్టుబడులను పెట్టేందుకు ఒక ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ కారిడార్ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. భారత రక్షణ ఇండస్ట్రియల్ కారిడార్లలో పెట్టుబడులు పెట్టడానికి నార్డిక్ రక్షణ సంస్థలకు 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా భారత్ ఆహ్వానించింది. భారతదేశ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో చేరటానికి నార్వే అధికారికంగా అంగీకరించింది. అలాగే భారత్ నార్వే మధ్య ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించేందుకు 5 నార్టిక్ దేశాలు తమ పూర్తి మద్దతును పునరుద్ఘాటించాయి. నార్డిక్ దేశాలు వైశాల్యంలో జనాభాలో చిన్నవైనప్పటికీ సాంకేతికత ఆర్థిక వనరులలో అత్యంత ధనిక దేశాలు. ఈ 5 దేశాల ప్రత్యేక నైపుణ్యాలు భారత రక్షణ రంగంలో సరికొత్త సాంకేతికత ఆత్మ నిర్భర్ భారత్ కింద స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఎంతగానో దోహదపడతాయి. ఆ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వలన నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్స్ అయిన 6G సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారం అందటంతో పాటు పవన విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA ఒప్పందం ద్వారా వచ్చే 15 ఏళ్లలో నార్టిక్ దేశాల నుండి భారత్లోకి 8.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల దేశంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి.
0: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కీ బఢోత్తరీ హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కీ గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కీ అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమికా నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
1: భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, ఐటీ నిపుణులు నార్టిక్ దేశాలకు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఈ సదస్సు వేదికగా నిర్ణయాలు తీసుకున్నారు. ఓస్లోలో జరిగిన ఈ సదస్సు ఫలితంగా భారత్కు నార్టిక్ దేశాల నుండి కేవలం నిధులు మాత్రమే కాకుండా పర్యావరణానికి హాని చేయని క్లీన్ టెక్నాలజీ అందుతుంది. ఇది భారతదేశ పారిశ్రామిక వృద్ధిని పెంచడమే కాకుండా కాలుష్యరహిత లక్ష్యాలను చేరుకోవటానికి ఎంతో కీలకం కానుంది. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని 23.2 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
0: आज हमारा देश एग्रीकल्चर सेक्टर में साइंस, टेक्नोलॉजी और इनोवेशन ड्रिवन अप्रोच को लेकर आगे बढ़ रहा है. हम सिर्फ प्रोडक्शन बढ़ाने के लिए ही नहीं, एक ऐसा फार्मिंग इकोसिस्टम बनाने के लिए भी काम कर रहे हैं जो सस्टेनेबल भी हो, क्लाइमेट रेजिलिएंट भी हो और फ्यूचर रेडी भी हो. और इसलिए पूरे भारत में साइंटिफिक एग्रीकल्चर को मिशन मोड में आगे बढ़ाया जा रहा है. हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है.
1: భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన భారత విదేశాంగ విధానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్య సంబంధాలు

0: రక్షణ సహకారం, సాంకేతిక అభివృద్ది, ఇంధన భద్రత వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించింది. ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను మరింత విస్తరించాలనే భారత దృక్పథాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటన ద్వారా స్పష్టంగా చాటిచెప్పారు. వసుదైవ కుటుంబకం అనే భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రపంచ శాంతి, ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ది దిశగా భారత్ తన బాధ్యతను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ఈ పర్యటన మరోసారి తెలియజేసింది. అలాగే అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ గ్లోబల్ సౌత్కు భారత్ ఒక బలమైన స్వరంగా నిలుస్తోందనే సందేశాన్ని ప్రధానమంత్రి ప్రపంచానికి అందించారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక సహకార ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ఉపయోగపడనున్నాయి. ఈ పర్యటనతో భారత్ కేవలం ప్రాంతీయ శక్తిగానే కాకుండా ప్రపంచస్థాయి నాయకత్వ పాత్ర పోషించే దిశగా మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర విశ్వాసం, సహకారం, అభివృద్ది అనే మూడు ప్రధాన సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన ఈ పర్యటన నూతన భారతం ప్రపంచంతో కలిసి ముందుకు సాగుతున్నదనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి సినిమా పాటల కార్యక్రమం వింటారు.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నా పేరు రాజేంద్ర కుమార్, కాకినాడ వన్యగాండి.
0: చెప్పండి రాజేంద్ర కుమార్ గారు, ఏ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: దొంగరామంలో మా పాట దొంగరామంలో రారో ఏవో మా ఇంటికి.
0: అలాగేనండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: అందులోకి అరకోడి కూరన్నది, ఆ పైన బయ్య పొట్టు చారున్నది.
1: అబో అబో.

0: నీకు రోగం వస్తే ఘాటైన మందున్నది, రోగం వస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాధనమ్మ వల్ల కాటి దిప్పున్నది. హలో పాటల పల్లకి.
1: హలో
0: హలో,
1: పిఠాపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు ఖుషీ సినిమా పాట.
0: ఏ పేరండి మీ పేరు?
1: రాజేష్.
0: రాజేష్ గారు, ఖుషీ నుంచి ఏ పాట కావాలి?
1: అమ్మాయి సన్నగన సాంగ్.
0: అలాగేనండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. చెప్పండి.
1: తోటరాముడు మూవీలో ఓ బంగారు రంగుల చిలుక సాంగ్ ప్లే చేస్తానండి.
0: చేస్తానండి, తప్పకుండా. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: అనంతపురం మహేష్.
0: ఓకేనండి.

ఇంతవరకు మీరు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:30. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శౌర్య స్ఫూర్తి సంగీత రూపకం వింటారు. రచన నిర్వహణ శ్రీ రాంపట్ల నృసింహశర్మ, వ్యాఖ్యానం శ్రీ ఏవి రామారావు, శ్రీమతి కె కుమారి. వినండి శౌర్య స్ఫూర్తి సంగీత రూపకం.

నినాదమని వేదనలో వేదమై స్వరాజ్య సమర శంఖాధ్వానమై దేశమాత స్వేచ్ఛ కోసం దేహార్పణ చేసిన అమరవీరుల సమరభేరి భాంకారం వందే మాతరం. స్వరాజ్య స్థాపనార్థమై స్వార్థ త్యాగం చేసిన పవిత్రాత్ముల హృదయాలయాల్లో ప్రతిధ్వనించిన ఓంకారం వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం.

0: ఆనాడు అలా నినదించిన గొంతులు నేడు వినిపించకపోయినా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకోవడానికి కావలసింది అదే స్ఫూర్తి. అది అది గాఢ సుసిప్తిలో కూడా జాతిని జాగృతం చేయగల ఏకైక చైతన్య స్మృతి.
1: ఒక్క నిప్పురవ్వ చాలు నిశీతిని కాల్చడానికి, ఒకే ఒక కిరణ ఖడ్గం చాలు కారుమబ్బుల్ని చేర్చడానికి. కానీ ఎలా ఎలా? ఇప్పుడైతే ఇది పరిమళాల పాటలీనుతున్న వెలుగు పూల తోట, కానీ అంతకుముందు ఇక్కడ ఆవరించుకున్నవి చిక్కని చీకటి ముళ్ళ పొదలు.
0: ఆ పొదల్ని కదిల్చే యత్నంలో, చీకట్లను చీల్చే యజ్ఞంలో ప్రతి హృదయం స్పందించింది, శత సహస్రాధిక ఆలోచనాగ్ని శరాలను సంధించింది.

0: పరాయి ప్రభువుల పాదాల కింద పడి భారత స్వాతంత్ర ముకుటంపు కలికితురాయి ధూళిలో కలిసిపోతున్న వేళ, విభేదాలతో వైరుధ్యాలతో ఏరికల మధ్య చీలికల జ్వాలికలు చెలరేగిన వేళ,
1: అంతఃకలహాలతో అతలాకుతలమైన అంతరంగం, దౌష్ట్యానికి నైక్యానికి బలైపోతున్న భారతీయుల ఆత్మనాదాన్ని ప్రపంచ సౌధాన ప్రమాద ఘంటికలే మృగం. సర్వత్రా అస్థిరత్వం ఆందోళన అంధకారమై అలుముకున్న సమయాన ఎవరు ఎవరిని చేరదీస్తారు, ఎలా ఓదారుస్తారు?
0: చీకటి చీకటిని చీదరించుకోవటం కాదు, వెలుగు కోసం వెతుకులాడే సంకల్పం కావాలి. ఎవరో మనల్ని దీప తోరణాలతో స్వాగతిస్తారని ఎదురు చూడటం కాదు, దీక్షతో మనమే ఓ దివ్యను వెలిగించుకోగలగాలి.
1: ఆతపనే ఆతపనే భారతదేశాన్ని దాస్యభావన తమస్సు నుంచి స్వాతంత్ర్య సాధన ఉషస్సు వైపు నడిపించింది. జాతి జాతిని ఒక తపస్సులో నిమగ్నం చేసింది, ఒక మహస్సుకు నిబద్ధం చేసింది.

0: వ్యక్తికి బహువచనం శక్తి, శక్తికి ప్రత్యక్ష నిర్వచనం ప్రజా సంఘటన. సంఘటిల్లిన ప్రజాశక్తి తమకు ఏం కావాలో తెలుసుకోవటమే కాదు, తమను ఏం వీడిపోవాలో కూడా గ్రహించింది.
1: ఏళ్ల తరబడి సాగుతున్న దొరల ఏలుబడిపై ఆగ్రహించింది. జులం చలాయిస్తున్న ప్రభుత్వపై జరుగుబాటు లేని జనం తిరగబడ్డారు.

స్వాతంత్రాన్ని వాంఛించే జాతికి జీవనాన్ని భారతీయ సంస్కృతి గాలివాటుకు తేలిపోయే గడ్డి పరక కాదు, తరతరాల జవజీవాలను పుడికిపుచ్చుకున్న కల్పతరువది.

0: సదాచారాల స్వర్ణ భూషణాలతో విలువల వలువలతో వాసికెక్కిన తల్లి భారతి తన తనయుల దివ్యాస్త్రధారులుగా చేయడానికి అనుగ్రహించిన వరం ఖద్దరు వస్త్రధారణ.
1: ఆనాడు విదేశీ వ్యామోహ విముక్తులై స్వదేశ వస్తు వినియోగ అనురక్తులైన దేశస్తుల ఇళ్లన్నీ రాజ్యాలతో రాజ్యం

0: అటు వందే మాతర మహామంత్రోచ్చాటన, ఇటు స్వదేశీ ఉద్యమాన అశేష జన సంఘటన, మరోవైపు మహాత్ముని సత్యాగ్రహ సమరోద్ఘాటన.
1: ఎటు చూసినా ఉవ్వెత్తున లేస్తున్న ఉద్యమాగ్నులే, ఏ వైపు విన్నా దిక్కుల్ని ఉర్రూతలగిస్తున్న ఉపన్యాస శతఘ్నులే.
2: जिससे हक अभी इस भाई को कहना चाहिए कि वो खुद क्यों इतनी हिंसा करते हैं और मुझ गरीब पर हिंसा इतनी करते हैं कि वो पेंसिल में लिखा है और पेंसिल में लिखते हैं तो विषय में पढ़ नहीं पाता. पेंसिल अगर ऐसी रहे कि साफ हो जाए और उसमें बहुत काले अक्षर रहे तब तो मैं पढ़ सकूं, लेकिन लिखना ही चाहिए स्याही से. लेकिन उसका मतलब तो मैं देख सकता हूँ कि जिससे एक हमको हक न मिले तो हमारे उस हक के लिए
0: ये नेपथ्यंलो
2: क्या
0: గుండె చెదిరిన బ్రిటిష్ వారి గూడు కట్టిన కూటనీతిలో భాగంగా మరో వికృత విహంగం రెక్కలార్చింది.
1: మధ్యధారతో ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం ప్రారంభమైంది. అమాయకులైన పల్లీలపై కళ్ళు రక్కసి ప్రళయతాండవం చేయనారంభించింది. నైతికంగా పతనమయ్యే జాతిలో లక్ష్య సాధన కాంక్ష లుప్తమైపోతుందన్న వాస్తవాన్ని ఆనాడే గుర్తించిన మన నేతలు మత్తులో చిత్తవుతున్న పౌరులకు తమ కర్తవ్యాన్ని గుర్తిరిగేలా గీతాబోధ చేశారు.

0: వ్యసనాల నుండి విముక్తులై విలాసాలకు విరక్తులై జాతికి ప్రభాత గీతిక పాడేలా సర్వజన స్వర సంచయాన్ని సమాయత్తం చేయటానికి సత్యాగ్రహంతో సహకరించి శాంతి అహింసను ప్రబోధించి జాతి నొకటిగా సమీకరించిన జగజ్జగీయమానమైన పేరొకటి పెన్నిధిగా నిలిచి ఆ పేరు
1: భారతీయ జుహాగ్రాలపై పరుగులేడే తేనెల సెలయేరు. అది కుడమి పొత్తిళ్లలో వాడిపోని తావిచడని మరువం.

భజించి పాలించటం, విభజించి శాసించడం అన్న కుటిల రాజనీతి తప్ప ప్రజాహిత రీతి తెలియని పాలకులపై బాపూజీ ప్రాపులో తరతమ భేదాలకు సెలవిచ్చి సోదరభావానికి నెలవిచ్చి స్వాతంత్రేచ్ఛతో సాగిన ఆ సమూహ సమాహార సందోహ చరణాల చలనాల కలంగలలో వినవచ్చే సమైక్య గాత్ర సంగీతనే నేటి స్వరాజ్య సిద్ధి.

0: అప్రతిహతంగా సాగిన పోరాటం ఫలించింది. అవిచ్ఛిన్నంగా సాగిన అన్యుల పాలన అస్తమించింది. దాస్యం తొలగిన భారతాంబ ఆధారాలపై లాస్యజ్యోతి వెలిగింది. చీకట్లు మగ్గిన కోట తలుపులు వెలుగు వాకిలి వైపు తెరుచుకున్నాయి.
1: 200 ఏళ్లుగా ఎర్రకోటపై విర్రవీగిన బ్రిటిష్ సామ్రాజ్య కేతనం విరిగి ఒరిగింది. అసంఖ్యాక త్యాగధనుల అహర్నిశల కృషి ఫలితంగా మువ్వనెల జెండా గర్వంగా ఎగిరింది.

0: చేపరెపలాడుతున్న ఆ పతాక మన స్వేచ్ఛ ప్రతీకే కాదు, ఆశయాల సూచిక కూడా. మనకు లభించిన ఈ స్వాతంత్ర్యం ఇష్టారాజ్యంగా అనుభవించడానికే కాదు, స్వయం ప్రతిపత్తితో కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి.
1: గతం కమ్మని కల కాదు, కట్టుకథ అంతకంటే కాదు, కఠిన వాస్తవాల కరిగిపోని శిలా సదృశ జ్ఞాపకం. ఆ కథలన్నీ కావాలిప్పుడు. తమ పదస్పర్శతో, రక్త పరామర్శతో దేశాన్నొక దివ్య తేజ స్రవంతిగా మలచిన మహానుభావుల అంతరంగంలోకి తొంగి చూడాలిప్పుడు.
0: అవును, మన పయనం అటువైపు. కాసేపైనా కాసేపైనా శృతి పేటికలోని గత వీణను పలికిద్దాం. ఆ స్వరాల స్ఫూర్తితో ప్రగతి దిశగా వర్తమానాన్ని స్వాగతిద్దాం. అమర వీరుల

0: త్యాగ ఫలము.
1: శౌర్య స్ఫూర్తి రూపకం విన్నారు. రచన నిర్వహణ శ్రీ రామ్మట్ల నృసింహ శర్మ. వ్యాఖ్యానం శ్రీ ఏవి రామారావు, శ్రీమతి కె కుమార్.

ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శౌర్య స్ఫూర్తి సంగీత రూపకం విన్నారు. రచనా నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ, వ్యాఖ్యానం శ్రీ ఏవి రామారావు, శ్రీమతి కె కుమారి. ఇప్పుడు వెలుగు నీడలు చిత్రం నుండి ఘంటసాల పీసుశీలా బృందం పాడిన పాట వింటారు.

సుపుత్రుడు చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన పాట విన్నారు. ఇంతవరకు మీరు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మధురిమ శీర్షికన మరిన్ని చిత్రగీతాలు వింటారు.

మధురిమ పాత చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్సీఈఆర్టీ ప్రాయశత కార్యక్రమం వింటారు.

0: अभी आपने सुना ये कार्यक्रम और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: మీరింతవరకు ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ ప్రసారంలో 1:33 మీ సోదరులతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి అనే అంశంపై శ్రీమతి డివి మానస ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారం అవుతుంది మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో.

0: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుండి 12:00 సమర్పిస్తున్న వారు ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మధుమంజరి చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
3: నరేంద్ర మోదీ జీ నే ఏక్ ప్రకార్ సే జనజాతి కళ్యాణ్ కో ఆగే బడానే కా కామ్ కియా హై. మే ఆజ్ ఇస్ మన్ సే ఈ జనజాతి మహాకుంభ్ కో కహనా చాతా హూ ఔర్ నరేంద్ర మోదీ జీ నే ఉస్కో 1,50,000 కరోడ్ తక్ బడానే కా కామ్.
2: నిన్న న్యూఢిల్లీని భారత్ మంటపంలో అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా

విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2 రూపాయల 61 పైసలు, అలాగే డీజిల్

0: నా ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్ అనగా, 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.

కార్మికుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పారిశ్రామికాభివృద్ధిలో కార్మికుల పాత్ర, శ్రీ గొల్లపూడి గిరిభూషణ్.

0: కృష్ణారావు గారి ప్రసంగం వింటారు.
1: పారిశ్రామిక రంగం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది వస్తువును తయారు చేయటం వంటి పనులను చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యవసాయ రైతు పత్తి పంట పండిస్తాడు, కానీ అది మనం వాడే కాటన్ షర్టు లేదా చీర అవ్వాలంటే దానిని వస్త్రాలుగా మార్చే ఫ్యాక్టరీ అవసరం. అదే పారిశ్రామిక రంగం పని. ఇలాగే ఇనుము, ఖనిజం, మైనింగ్ ద్వారా తవ్వకాలు జరిపి తీస్తారు, కానీ ఇనుముతో రైలు పట్టాలు, ఆటోమొబైల్ భాగాలు తయారు చేయాలంటే స్టీల్ ఫ్యాక్టరీలు అవసరం. ఇవన్నీ పారిశ్రామిక రంగానికి చెందినవి. ఈ రంగంలో మూడు ప్రధాన ప్రక్రియలు ఉంటాయి. వస్తువుల తయారీ అంటే వాహనాలు, పరికరాలు, బట్టలు తయారు చేయటం. నిర్మాణం మరియు విద్యుత్ ఉత్పత్తి అంటే రోడ్డు, భవనాలు నిర్మించడం. ఈ ప్రక్రియలతో ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. లక్షలాది మంది కార్మికులు ఇందులో పనిచేస్తారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు మారుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు పారిశ్రామిక రంగం వల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న పారిశ్రామిక రంగాన్ని నడిపించేది కార్మికులే. యంత్రాలు ఉన్నా కూడా కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర గురించి తెలుసుకుందాం. ఉత్పత్తి శక్తి, ఫ్యాక్టరీలో యంత్రాలు ఉంటాయి, కానీ వాటిని నడిపించేది మనుషులే, అంటే కార్మికులే. ఉదాహరణకు బట్టల ఫ్యాక్టరీలో యంత్రం ఉన్నా దానిని ఆన్ చేయటం, బట్టలు కుట్టడం, చూసుకోవటం అన్నీ కార్మికులే చేస్తారు. కార్మికులే లేకపోతే యంత్రాలే ఉన్నా ఉత్పత్తి జరగదు. అందుకే కార్మికులు పారిశ్రామిక రంగానికి ప్రాణం లాంటివారు. కార్మికులు పనిచేసి వస్తువు తయారు చేస్తారు, వాటిని అమ్మితే కంపెనీకి లాభం వస్తుంది. లాభాలు పెరిగితే కంపెనీలు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, దేశానికి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా కార్మికులు ఆర్థిక అభివృద్ధిలో ఎంతో ఉపయోగంగా ఉంటారు. ఉదాహరణకు ఒక ఆటోమొబైల్ కంపెనీలో కార్మికులు కార్లు తయారు చేస్తే వాటిని అమ్మే కంపెనీ లాభం పొందుతుంది. ఇదే దేశ పురోభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే పారిశ్రామిక రంగం ఉద్యోగాలను కల్పిస్తుంది. పనికి వెళ్ళే అవకాశం వస్తే కుటుంబాలు ఆదాయాన్ని సంపాదించగలవు, పేదరికం తగ్గి సామాజిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక గ్రామానికి ఫ్యాక్టరీ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కలుగుతుంది, వాళ్ళ జీవన శైలి మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో ఆటోమేషన్, కంప్యూటర్ ఆధారిత యంత్రాలు లాంటివి సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలో కొత్త టెక్నాలజీ వస్తుంది. కార్మికులు ఈ కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని వాడటం ద్వారా పరిశ్రమల మధ్య పోటీ సామర్థ్యం పెరుగుతుంది. ఇదంతా కార్మికుల వల్లే సాధ్యపడుతుంది. కార్మికులు లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి అసాధ్యమే. వారి శ్రమ, నైపుణ్యం, కొత్త పరిజ్ఞానం, అలవర్చుకునే సామర్థ్యం ఇవన్నీ కూడా పరిశ్రమల అభివృద్ధికి మూల స్తంభాలు. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చిన్న తరహా పరిశ్రమలు చాలా ముఖ్య పాత్రని పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ సంస్థల్లో యంత్రాన్ని మించిన కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి దేశ ఆర్థికాభివృద్ధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమల అవసరం ఎంతైనా ఉంది. అంటే పెద్ద తరహా పరిశ్రమలతో చిన్న తరహా పరిశ్రమల్ని సమన్వయపరుచుకొని ఎక్కువగా విస్తరించితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కావున చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధిలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. యంత్ర సహాయం లేకుండా నడిచేటువంటి వాటిని చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఎంటర్ప్రైజెస్ అంటాము. ఇవి కొద్దిపాటి యంత్రముల సహాయంతో, కార్మికుల సహాయంతో వస్తువు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. ఈ తరహా పరిశ్రమలు ఎక్కువగా ఇళ్లలోనే స్థాపించబడతాయి. కార్మికులే పారిశ్రామికులుగా, కుటుంబ సభ్యులుగా ఉంటారు. దీనిని కుటీర పరిశ్రమ అని కూడా అంటారు. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ అంటే ఇంకా తక్కువ స్థాయి కలిగినటువంటి, తక్కువ పెట్టుబడితో ఉన్నటువంటిది. చిన్న పరిశ్రమలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. కార్మికుల సహాయంతో

వాటి పాత్ర శ్లాఘనీయమైనటువంటిది. ఇవి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఈ పరిశ్రమ లేకుండా పేద దేశాలు అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు విస్తరించబడాలంటే వాటి విస్తరణకు కావలసిన సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన కూడా ఎంతైనా ఉన్నది. ప్రభుత్వాల సహకారంతో చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడితే ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. వీటిని గ్రామాల్లో పల్లెల్లో స్థాపిస్తే పల్లెల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శ్రమ సాంద్రతమైన లక్షణాలు కలిగి ఉంటాయి. శ్రమ సాంద్రతము అంటే కార్మికులు శ్రామికులు పనిచేస్తారు, యంత్రాలతో పని లేదు, కాబట్టి ఇవి అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించగలుగుతాయి. కార్మికుల జీవన భృతికి చిన్న తరహా పరిశ్రమలు శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడతాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు, కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయం. చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మొదటిది నిరుద్యోగ సమస్య తీరుతుంది. రెండవది వనరుల గమనశీలతను వ్యవస్థాపన నైపుణ్యాన్ని పెంచుతుంది. అలాగే దేశ సాంఘిక శ్రేయస్సును గతంలో పట్టించుకోకుండా ఉన్న నైపుణ్యాలను చిన్న వ్యవస్థాపకులు ఇప్పుడు వెలికి తీసుకువచ్చారు. ఈ విధంగా పెద్ద పరిణామంలో వనరులను చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. దాంతో కార్మికులకు చక్కని ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో కార్మికుల పాత్ర, వారు అందించే సేవలు ఇలకట్టలేనివి. వీరు కూడా ఉద్యోగ భద్రత విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఏమిటో తెలుసుకుందాం. ఈ కార్మికుల సమస్యలు ఎక్కువగా సంఘటిత రంగంలో కనిపిస్తున్నాయి. ఇవి కార్మికుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈ అసంఘటిత రంగం అనేది ప్రభుత్వానికి నమోదు చేయని అధికారిక లెక్కలలో లేని చిన్న స్థాయి వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు కలిగిన రంగం. ఈ రంగంలో పనిచేసే సంస్థలు సాధారణంగా 10 మంది కంటే తక్కువ ఉద్యోగాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రభుత్వ నియంత్రణకు లోబడవు. అలాగే ఉద్యోగులకు శ్రమ చట్టాల పరిరక్షణ ఉండదు. ఈ అసంఘటిత రంగంలో సవాళ్లు, సమస్యలు ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం. అంటే ఈ రంగంలో ఉద్యోగులు సాధారణంగా కాంట్రాక్టు లేదా రోజువారి వేతనంతో పనిచేస్తారు. ఇది ఉద్యోగ భద్రతను హరించడమే కాకుండా శ్రమ చట్టాలు అమలుపరచడంలో కొంచెం కష్టతరం చేస్తుందని చెప్పాలి. మరో సమస్య తక్కువ వేతనాలు. అనేక పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనానికి కూడా పనిచేస్తున్నారు. కొన్ని పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనం కన్నా తక్కువ వేతనం పొందుతున్నారు. ఇంకా ఈ రంగంలో ఉద్యోగాలకు ఆరోగ్య బీమా, పెన్షన్, సెలవులు వంటి ప్రయోజనాలు లభించవు. అంటే సామాజిక భద్రత లేకపోవడమే కొన్ని పరిశ్రమల్లో అనారోగ్యకరమైన పరిస్థితులు తటస్థపడుతూ ఉంటాయి. ఇటుకల వట్టీలు లేదా ఇటుకల కొలిమి పరిశ్రమల్లో కార్మికులు పొగ, వేడి మరియు పొడిగా ఉండే వాతావరణంలో పనిచేస్తున్నారు. ఎండలో పనిచేయాల్సి రావడం, నిరంతరం తక్కువ ఆక్సిజన్ ఉన్న పొగమయమైన వాతావరణం మరియు శరీరానికి హానికరమైన పొడిధూళి కారణంగా శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, నీరసం, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇది వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇంకా శ్రమ దోపిడీ అనేది కూడా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అనేక పరిశ్రమల్లో కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తూ తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రమ దోపిడీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. దీనిని ప్రభుత్వాల జోక్యం, కార్మిక సంఘాల బలోపేతం మరియు శ్రామిక చట్టాల సమర్థవంతమైన అమలు అత్యంత అవసరం. అలాగే సామాజిక భద్రత లేకపోవడం కూడా మరో సమస్యగా చెప్పవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. దీని ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు మరియు యజమానులు కలిసి కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొదటిది కార్మిక చట్టాలు కఠినంగా అమలు. ఇప్పటికే ఉన్న కార్

0: కార్మిక చట్టాలను బలంగా అమలు చేయాలి. అసంఘటిత రంగంలో కూడా కార్మికులకు హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి. రెండవది, కనీస వేతనాల బలోపేతం. ప్రతి రంగానికి తగిన కనీస వేతనం నిర్దేశించి అందరికీ చెల్లించేలా చూడాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించేలా చూడాలి. మూడవది, సురక్షితమైన వాతావరణం. పరిశ్రమల్లో ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణం కల్పించాలి. నాలుగవది, కార్మికులకు శిక్షణ. నూతన సాంకేతిక విధానాలను అనుగుణంగా కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. ఇది వారి ఉపాధిని నిలబెట్టుకోవటానికి, ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఐదవది, సామాజిక భద్రత. పథకాలు అమలులోకి తేవాలి. ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, బెనిఫిట్స్ వంటి వాటిని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా వర్తించేలా తగిన చర్య తీసుకోవాలి. ఆరవది, కార్మిక సంఘాల బలోపేతం. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేందుకు కార్మిక సంఘాలు బలంగా ఉండాలి. వీటికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అవసరం. ఏడవది, పరిశ్రమలపై నియమితంగా తనిఖీలు చేసి కార్మిక చట్టాలను పరిశీలిస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఇవే కార్మికులకు కొన్నంత అండదండ. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం యంత్రాల అభివృద్ధి మాత్రమే కాదు, అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి అభివృద్ధి కూడా అవసరం. ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఇది పరిశ్రమలో పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో పారిశ్రామిక ప్రగతికి శాశ్వతంగా తోడ్పడాలంటే కార్మికుల శిక్షణ, వేతన సంరక్షణ, ఆరోగ్య నిబంధనల అమలుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పరిశ్రమలు, శ్రమ విభాగం, ప్రజలు కలిసి పనిచేస్తే పారిశ్రామిక రంగం మరింత సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే కార్మికుల కృషి వెలకట్టలేనిది. ఇది గౌరవించబడితేనే వాస్తవమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశిద్దాం.
1: మీరింతవరకు పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర, శ్రీ గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో తరువాత ఆశయం కథానిక వింటారు. రచన శ్రీ పోలవరపు సాయిబాబా.
2: శ్రమ నవ్వితే శక్తి, శక్తి నవ్వితే ఉత్పత్తి, ఉత్పత్తి నవ్వితే ఆనందం, ఆనందం నవ్వితే కృషి ఫలితం, కార్మికులు నవ్వితే జగతి, జగతి నవ్వితే ప్రగతి అన్న మాటలు వినపడగానే సభలో తప్పట్లు మారుమ్రోగాయి. ఇది ఫ్యాక్టరీ వార్షికోత్సవ సభకు విచ్చేసిన శ్రామికుల ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిశ్రమల కమిషనర్ ఆనంద్ అన్న మాటలు. కార్మిక శక్తి యుక్తులే దేశాభ్యున్నతి అని నమ్మే వ్యక్తి ఆనంద్. సభానంతరం కార్మికులంతా పరిశ్రమల కమిషనర్ ఆనంద్ గారిని చుట్టుముట్టారు. అభిమానంతో, ఆయన్ని ఆశ్చర్యంతో యగాదిగా చూస్తున్నారు. చేతులు కట్టుకుని వినమ్రతతో నిల్చున్నారు. ఆనంద్ అందరినీ ఆప్యాయతో పలకరిస్తూ, నన్ను మీరంతా వేరుగా చూస్తున్నారు, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో నేను మీతో కలిసి ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాడిని అని మర్చిపోయారు. నేనెప్పుడు మీ వాడినే, ఈ ఫ్యాక్టరీ నాకు కన్న తల్లి అని అనగానే కార్మికులందరూ ఆనందంతో గెంతులు వేస్తూ జయ జయ నినాదాలు పలికారు. ఫ్యాక్టరీ MD శ్రీనివాసరావు దూరదూరంగా ఉండటం గమనించి

మీరంతా వేరుగా చూస్తున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో నేను మీతో కలిసి ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాడిని అని మర్చిపోయారు. నేను ఎప్పుడూ మీవాడినే. ఈ ఫ్యాక్టరీ నాకు కన్న తల్లి అని అనగానే కార్మికులందరూ ఆనందంతో గెంతులు వేస్తూ జయ జయ నినాదాలు పలికారు. ఫ్యాక్టరీ ఎండీ శ్రీనివాసరావు దూరంగా ఉండటం గమనించి దగ్గరకు వెళ్ళి, ఏమిటి సార్ నన్ను దూరంగా ఉంచుతున్నారు, ఇది మీకు భావ్యమేనా అన్నాడు. సారీ సార్, మీరు అలా అనుకోకూడదు. దేనికైనా కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి కదా, అవి పాటించాలి కదా. మీరు ప్రభుత్వ అధికారి అన్నాడు. కావచ్చు, కానీ నేను మీ అవుట్ హౌస్లో ఉండి బ్రతికిన వాడిని. మీ చల్లని ఆశీస్సులే నా ఈ స్థితికి కారణం అన్నాడు ఆనంద్ శ్రీనివాసరావు చేతులు పట్టుకొని. ఆనంద్ గతంలో అదే ఫ్యాక్టరీలో మెకానిక్గా ఇదే శ్రీనివాసరావు గారి వద్ద పనిచేశాడు. శ్రీనివాసరావు గారికి ఆనంద్ ప్రతిభ గురించి తెలుసు. అందుకే అతనంటే వల్లమాలిన అభిమానం. అందుకనే తన అవుట్ హౌస్లోనే ఉంచుకున్నాడు. ఆనంద్ శ్రీనివాసరావు గారి స్పర్శతో గతంలోకి జారుకున్నాడు. తన తండ్రి ఆనంద్ను అవుట్ హౌస్లో ఎందుకు ఉంచాడో అర్థం కాలేదు శిరీషకు. ఆ విషయమే రోజుకోసారి ఆలోచిస్తూ ఉండేది. బేతాళ ప్రశ్నకు సమాధానంలా శిరీషకు ఆనంద్ ఒక పెద్ద సమస్య అయ్యాడు. అతనంత గిట్టకపోవటానికి గన కారణాలంటూ ఏమైనా ఉన్నాయా అంటే అవి కనపట్లే. లేకపోవడం ఏమిటి? ఆనంద్ అందరిలాగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి, తండ్రి శ్రీనివాసరావు ఫ్యాక్టరీ మేనేజరు. మరి ఆనంద్కి అవుట్ హౌస్లో నివాసం ఏమిటి అని కావచ్చు. లేదా ఆనంద్ ఫ్యాక్టరీలో చేరిన నాటికి ఐటీఐ మాత్రమే చదివాడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ చేసి మెకానిక్ అయ్యాడు. ఆనంద్కి ఎడమకాలు పోలియో, అందుకని శిరీషకు చిరాకు కావచ్చు. ప్రతిరోజు ఆనంద్ ఫ్యాక్టరీకి వెళుతూ ఉండగా శిరీష అతని నడకనే గమనిస్తూ ఉండేది. ఒకవైపుకు వంగి నడవడం, తండ్రి శ్రీనివాసరావు హాస్టల్ నుంచి వచ్చి శిరీషకు ఆనంద్ గురించి చాలా గొప్పగా చెప్పడం ఆవిడకి నచ్చేది కాదు. అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కరించాలి అని తండ్రి అంటుంటే చిరాకు పడేది. అయితే శిరీష ఆనంద్ని ఇంతకుముందు అందగాడిగా ఊహాసుందరుడిగా ఊహించుకుంది. తేరా చూస్తే అవిటివాడు, పైగా పెద్ద రంగేమీ కాదు, పదే పదే చూడాలనిపించేవాడు కాదు. మరి తన తండ్రి అంత గొప్పగా ఎందుకు చెప్పినట్లు అనుకుంది. తప్పనిసరే తండ్రి ఇష్టాన్ని కాదనలేక అప్పుడప్పుడు అతనితో మాట్లాడటం తప్పేది కాదు. ఆనంద్ మాత్రం శిరీషతో ముభావంగానే ఉండేవాడు. శ్రీనివాసరావు ముందుగానే ఆనంద్తో చెప్పాడు, శిరీష తల్లిలేని పిల్ల, నా పెంపకంలోనే పెరిగింది, ఎలా పెంచానో ఏమో నాకే తెలియదు. శిరీష ఎప్పుడన్నా నిన్ను విసుక్కున్నా కసురుకున్నా పట్టించుకోకు అని. ఆనంద్ ఉదయాన్నే లేస్తాడు, తన పనులు తాను స్వయంగా చేసుకుంటాడు, వంట చేసుకుంటాడు, బట్టలు ఉతుక్కుంటాడు, సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. అలాగే బీటెక్ చేశాడు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. అంతేకాదు డిగ్రీ వాళ్లకు ట్యూషన్ చెబుతూ ఉండేవాడు, పోటీ పరీక్షలు వెళ్లే వారికి శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఎంత చేస్తున్నా ఏనాడు కార్మికునిగా తన బాధ్యతలను మర్చిపోలేదు. ఇదంతా శిరీషకు వేలవిరిగా ఉంది, అసహనంగా ఉండేది. ఓ రోజున శిరీష తన తండ్రితో నిష్కర్షగా చెప్పేసింది, ఆనంద్ అవుట్ హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, అతను మీరు అంత విలువ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంది. పొరపాటమ్మా, ఇప్పుడు తను ఒక మెకానికే కావచ్చు, రేపన్న రోజున ఈ ఫ్యాక్టరీకే ఎండీ అయినా అవుతాడు, అంత సమర్థత కలిగినవాడు. అంతేకాదు అవిటివాడు కూడా అంది శిరీష తండ్రి మాటలు పూర్తిగా వినకుండా. అవిటితనం అనేటువంటిది తన శరీరకే కానీ మనసుకు కాదమ్మా, అతను మానవత్వం ఎరిగినటువంటి మనిషి అన్నాడు తండ్రి. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి అలా అడిగావు? బాగుంది, ఆనంద్ నాకు బాగా నచ్చాడు, అతను నీకు భర్త అయితే బాగుంటుంది అని నా ఆలోచన. నాన్నా మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? తన రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేని వాడు నాకు భర్త. అవునమ్మా, అతను రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేకపోవచ్చు, స్వశక్తి మీద నిలబడగలడు, అనుకున్నది సాధించగలడు. నా మాట విని నువ్వు సారీ నానా, అతన్ని అలా ఊహించుకోలేను. ఆ అవిటివాడు ఏమిటి నాన్నా, అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ విసుగ్గా వెళ్ళిపోయింది. శ్రీనివాసరావుకు ఆశ్చర్యం వేసింది, తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కారరహితంగా మాట్లాడటం మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఇక శిరీషకు చెప్పి లాభం లేదు అనుకున్నాడు. శిరీష తల్లి ఓ మూర్ఖురాలు, ఎప్పుడు చూసినా ఆమె ముఖం కారు కారుమంటూ ఉండేది. అత్తమామలు భర్త కలిసి మాట్లాడుకుంటూ ఉంటే సహించేది కాదు,
ఏదో ఒక గొడవ పెడుతూనే

ఉండేది. శ్రీనివాసరావు ఇంటిలో మనశ్శాంతి లేకుండా చేసేది. నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేది. ఆ తల్లి లక్షణాలే తన కూతురుకు వచ్చాయి, ఎక్కడ పోతాయి అనుకున్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావుని భార్య కొంగును ముడేసుకోవాలి అనుకుంది, తాను చెప్పినట్లు ఆడించాలి అనుకుంది. అది గమనించిన ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు శ్రీనివాసరావు. నాటి నుండి కూతురు బాధ్యతలు తానే నిర్వర్తిస్తున్నాడు. శిరీషకు తండ్రిగా కొంచెం గారాభంగంతో పెంచాడు. ఎవరిని లెక్క చేయని తత్వం చిగురించింది ఆమెలో. పెడసరిగా మాట్లాడటం అలవాటు చేసుకుంది. చదువులో వెనకబడింది. తక్కువ మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. ఓ రోజు ఆనంద్ దగ్గరకు తన స్నేహితురాలు రమ్య కోచింగ్కి రావటం చూసి పిలిచింది. ఏ, ఇంతకంటే గొప్పవాడు దొరకలేదా నీకు కోచింగ్కి, ఇతని దగ్గరకు వస్తున్నావు అంది. చాలా బాగా చెప్తారు, అతనికి తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు, అన్నిటినీ విశ్లేషించి అర్థం చేసుకునేలా చెప్పగలగడం ఆనంద్ గారికి మాత్రమే తెలుసు అని నా అభిప్రాయం. ఎంత గుంజుతున్నాడేమిటి, అదే ఫీజు అంది శిరీష. ఆయన కోచింగ్ ఎంతైనా ఇవ్వచ్చు, కానీ ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళంతా నిరుద్యోగులు, చిరుద్యోగులు, పూటకు గతిలేని వాళ్ళు. ఉద్యోగాలు వచ్చాక ఎవరు ఎంత ఇస్తే అంతా తీసుకుంటారు. ఆశ్చర్యంగా లేదు, ఈ రోజుల్లో ఇతరులకు సాయం చేయాలనుకునే ఇలాంటి వారు కూడా ఉన్నారంటే శిరీష కాస్త విస్మయం కలిగింది. జీవించడానికే డబ్బు, కానీ డబ్బే జీవితం కానే కాదు. ఆనంద్ అటువంటి వ్యక్తి. ఆనంద్ తల్లిదండ్రులు అసంఘటిత కార్మికుల భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు. కొడుకుకు వచ్చిన పోలియో వైద్యం చేయించడానికి ఎంతో గజగజలాడిపోయేవారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారు, అదే 10,000. వాళ్ళని రుణం తీర్చుకుంటే చాలు అనుకునేవాడు ఆనంద్. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు పనిచేస్తున్న భవనం గోడ కూలి చనిపోయారు. యాజమాన్యం ఏ విధమైన నష్టపరిహారాన్ని అందించలేదు. ఆనాటి నుంచి ఆనంద్ ఆలోచనలో ఒక సంఘర్షణ. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పాడుపడాలి అని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఆ ఆలోచన వేరు, జయం వేరు అనుకున్నాడు. పాండవులంతటి వారే విరాటరాజు కొలువులో ఉద్యోగాలు చేశారు. అలా అని వ్యాపారంలో నష్టం వచ్చిందని, కర్మాగారం మూతబడిందని వాపోకుండా సమయం వస్తే ఒక భీముడిగా, ఓ అర్జునిగా తనను తాను నిరూపించుకోవాలి అనుకున్నాడు. ఆనంద్కి తన బాగు కంటే ఇతరుల బాగు అంటే ఆనందం, తన విజయానికంటే ఇతరుల విజయం అంటే ఆనందపడతాడు. ముఖంలో కానీ మాటల్లో కానీ రవ్వంతా అసూయ ఎరుగనివాడు. ఓ రోజు శిరీష ఆనంద్ గురించి పేపర్లో ఒక వ్యాసం చూసింది. సివిల్లో టాప్ ర్యాంకులో పాస్ అయిన మేధావి అని. అతన్ని చిన్న తరహా పరిశ్రమ శాఖకు కమిషనర్గా పోస్ట్ చేసినట్లు తనకు బిచ్చెక్కిపోయింది. శ్రీనివాసరావుకి ఆనంద్ తన ఇంట్లో చేరినప్పటి నుంచి తనతు ఆశ్చర్యాన్ని గురి చేస్తూనే ఉన్నాడు. కూతురు శిరీష పేపర్లో చదివిన విషయాన్ని తండ్రికి చెప్పింది. అతని గురించి నాకు తెలుసమ్మా అంటూ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. శ్రీనివాసరావు గారు అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆనంద్ చెలించిపోయాడు. ఏమిటి సార్, ఏమిటిది, నేడు నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఇదంతా మీ చలవే, మీరు నాకు గురువు, దైవం, శక్తియుక్తులు కూడా అన్నాడు. ఆ మాటలకు విస్తుపోయాడు శ్రీనివాసరావు. ఆనందులో ఏమాత్రం తేడా కనిపించలేదు. అదే చూపు, అదే మాట, అదే వినయం, అదే చిరునవ్వు. అందుకే పెద్దలు అన్నారు నిండుకుండా తొరగదు అని అనుకున్నాడు శ్రీనివాసరావు. ఇంతలో ఫ్యాక్టరీలోని కార్మికులంతా బిలబిలామంటూ వచ్చి అతని చుట్టూ మూగారు. రెండు చేతులతో నమస్కరించారు. మమ్మల్ని మర్చిపోకండి బాబుగారు అన్నారు. మీరంతా నన్ను ఆశీర్వదించాలి తప్ప నమస్కారాలు పెట్టి మీ నుండి నన్ను దూరం చేయకండి. మనమంతా నమస్కరించవలసినటువంటిది ఈ ఫ్యాక్టరీకి. ఇది మన కనతల్లి. దీని పట్ల అలక్ష్యం, అలసత్వం లేకుండా మీరు శ్రమశక్తితో దీన్ని ఒక దేవాలయంలో తీర్చండి. ఆనాడు మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీ మనకు తీరుస్తుంది అన్నాడు. ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే ఫ్యాక్టరీ బాగుంటుంది. ఈ నిజాన్ని లోకానికి చాటండి అన్నాడు. పరివర్తన చెందిన శిరీష ఆనంద్పై ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. తన తండ్రి గతంలో అతన్ని గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆనంద్తో ఒంటరిగా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంది. ఆనంద్ను కలవడానికి వెళ్లాలనుకుంటూ ఉండగా ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. చూస్తే ధనికుల అమ్మాయిలా ఉంది. చెరగని చిరునవ్వు,

0: ఇంతలేసి కళ్ళు, పసుపు నిమ్మపండు ఛాయ, ప్రశాంతతను కురిపించే ముఖం చూడగానే ఎంతటి వాళ్ళైనా నిశ్చేష్టులైపోతారు. ఆనంద్ కారు ఆగిన శబ్దం విని బయటకొచ్చాడు. రమ్య నువ్వా అన్నాడు. ఏ ఇంకెవరి కోసం అయినా ఎదురు చూస్తున్నారా అంది రమ్య. నాకంతటి అదృష్టం కూడానా అన్నాడు ఆనంద్. అంటే అవకాశం వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారనమాట. ఇది కళ్ళలతోనా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఇదంతా చూస్తున్న శిరీష తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది. వారిద్దరి మధ్య తాను అన్ని విషయాల్లోనూ చిన్నదిగా కనిపించింది. ఆశయాలను ఆదర్శాలను చేతలతో చూపిన ఆనందను అభినందించడం ధర్మం అనుకుని క్రిందకు వచ్చింది. ఆనంద్ గారు కంగ్రాచ్యులేషన్స్ అంది. థ్యాంక్ యూ. ఈమె రమ్య, నా కాబోయే భార్య. నన్ను జారిబడి చేసుకోవాలనుకుంటుంది. కాదు కాదు, వెంటబడి ప్రేమించి మరీ చేసుకోవాలనుకుంటున్నాను అంది రమ్య. నిజంగా మీరు అదృష్టవంతురాలు అంది శిరీష. ఇంతలో ఫ్యాక్టరీ కోత వినిపించింది. అప్పటి వరకు పని చేసుకుని ఇక చాలు, ఇళ్లకు వెళ్ళండి అని బయట గెంటినట్లుగా ఉంది ఆ కోత. ఆనంద్ ఫ్యాక్టరీ ఉదయపు కోత, సాయంత్రపు కోత మధ్యలో తాను జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకుని ఆనందంగా నిట్టూర్చాడు. ఆనంద్ దగ్గరకు చదువుకున్నవారు ఒకరి తర్వాత ఒకరు వస్తూ అతన్ని పూలమాలతో ముంచెత్తుతున్నారు, అభినందనలు కురిపిస్తున్నారు. ఇదంతా ఆనంద్కి ఇబ్బంది అనిపించింది. పుట్టిన మనిషిని తన జీవితానికి ఒక ధ్యేయాన్ని, ధ్యేయానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని అవిరేళ కృషి చేయాల్సిందే తప్ప నేను గొప్ప అని అనుకుంటే ఏనాటికైనా ఎదగలేడు అని శిరీష్ అనుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు గారి గుండె బరువెక్కింది. నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటాడా అనుకున్నాడు. కొందరు ఆనంద్ గారి సామాన్లు కారులో పెట్టారు. ఆనంద్ శ్రీనివాసరావు దగ్గరకు వెళ్ళి, సార్ వస్తాను, మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు. ఆనంద్, రమ్య కారు వైపు నడిచి వెళుతూ ఉంటే శిరీషకు అతని నడకలో తేడా కనిపించలేదు. ఎంతో హుందాగా నడుస్తున్నట్టు అనిపించింది. అప్రయత్నంగా కళ్ళల్లోనూ నీళ్లు సుళ్ళు తిరిగాయి. శ్రీనివాసరావు నిశ్చిష్టుడై నిలబడిపోయాడు.
1: మీరింతవరకు ఆశయం కథానిక విన్నారు. రచన శ్రీ పోలవరపు సాయిబాబా. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో చివరిగా ఒక కార్మిక గీతం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు వింటారు. గోదావరి చిత్రానికి సునీత బృందం పాడిన పాట వింటారు.
1: అందంగా లేనా, అసలేం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై ఈ సదస్సులో ముఖ్యమంత్రి చర్చించారు. గ్రామీణ అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షల 80 వేలతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు గాని సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకుని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తులు తాళక తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ,
0: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్న పద్మ అవార్డులకు అర్హులైన వ్యక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి శిక్షణ సంఘం సెట్విస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం. రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, ఇతర పౌరసేవలు, పరిశ్రమలు, వాణిజ్యం తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు ఈ అవార్డులకు అర్హులని ఆమె పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. నదుల పరిరక్షణకు ఈరోజు నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను

0: ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను గురించి ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ కళ్యాణ్ బోటులో వెళ్లారు. అనంతరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో, ప్రజాప్రతినిధులతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకొక సంవత్సరం మొదలవుతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుగురు నుంచి పుష్కర స్నానానికి, పుణ్యస్నానం చేయడానికి రాబోతా ఉన్నారు. గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయనే పరిశీలించిన వేసారు. వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఇది ఒకసారి అందరికీ తెలియజేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుల్ కాంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ అండ్ షుల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ ద గ్రీన్ కవర్ ఇన్ ద డెసిగ్నేటెడ్ ఎక్స్పెక్ట్ అండ్ ఆల్సో ఆక్వా ఇండస్ట్రీస్ ఆల్సో షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వాస్తవ ఆధారిత వివరాలతో వినతులు సమర్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రజలు, కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబడిన పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రాష్ట ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. వినతులతో పాటు ఆధారాలు, గణాంకాలు, ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దిశగా తరంగ అనే ఏఐ ఆధారిత రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థతో పాటు కళాక్షి పేరుతో వాట్సాప్ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే వెబ్సైట్ అందుబాటులో ఉందని తెలిపారు. వినియోగదారులు కోరిన హస్తకళ ఉత్పత్తులను నేరుగా వారి ఇళ్లకే చేరవేసే ఉద్దేశంతో ఏఐ టూల్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ప్రకర్ జైన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేని ప్రతి సంవత్సరం మే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కనిపించకుండా పోయిన పిల్లల సమస్యలపై అవగాహన పెంచడం, పిల్లల భద్రతను బలోపేతం చేయడం, బాధిత కుటుంబాలకు మద్దతు ఇవ్వడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు వివిధ కారణాల వల్ల కనిపించకుండా ఉంటున్నారు. కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తప్పిపోతుండగా మరికొందరు కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, ఆన్లైన్ మోసాలు లేదా కుటుంబ సమస్యల కారణంగా అదృశ్యమవుతున్నారు. పిల్లలు ఏ దేశానికైనా భవిష్యత్తు వంటి వారు. వారిని సురక్షితంగా ఉంచడం కుటుంబం, సమాజం, ప్రభుత్వాల బాధ్యత అని తెలియచేయడం ఈ ప్రత్యేక దినోత్సవ ముఖ్యోద్దేశం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటన వింటారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ప్రకటన విన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనున్న పౌర పురస్కార వేడుక 1 ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 5:30 మా పదం మీ భావం ప్రసారమవుతుంది. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి తెలుసుకుంటారు. తర్వాత ప్రేరణ, వ్యక్తిత్వం అనే అంశాలు ప్రసారమవుతాయి. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోత శ్రీ నల్లమిల్ల వెంకటరెడ్డి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియచేస్తారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:10 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 వ్యవసాయంపై ఎల్నీలో ప్రభావం అనే అంశంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ నుంచి విచ్చేసిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం గారి ప్రసంగం వింటారు.

మహిళావాణి స్త్రీల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం అండి. మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నంబర్లకు జత చేయగలరు. మరి మీరు కాల్ చేయాలి అంటే ఈనాటి అంశం చెప్పేయాలి కదా, వినేయండి మరి.

0: మీ సోదరులతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి మన శ్రోతలందరితో. మరి మొదటి శ్రోత అయితే సిద్ధంగా ఉన్నారో ఏం చెప్తారో విందాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అమ్మా, నా పేరు సూర్యకుమారి.
0: సూర్యకుమారి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నానమ్మా. మనకి మనకు సోదరులతో అనుబంధం అంటే అసలు మనకి పరిస్థితి అందించి సోదరుడు నీ చేయి పట్టుకుంటాడు, సోదరుడు ఆతో ఆడుకోవాలి, అలా పెద్దలు పెంచిన బంధం ఉంటుంది, మనల్ని అనులాగా ఉంటుంది. ఎందరో కవులు రాశారు అలాగా అనులాగా ఉంటుంది. మాదేంటంటే నేను వికలాంగురాలండి. నాతో ఒక సోదరు, ముగ్గురు సోదరులు ఉన్నారు. అందరూ కూడా మామూలుగా పేరు చూపించడం ఆడించడం అన్ని చేసి చిన్నప్పటి నుంచి అన్నయ్య మా వేణుగోపాలరావు అని ఉన్నాడు. అతను కూడా బ్లైండే, ఆకాశవాణిలోనే ఆర్టిస్ట్. అతను మేము ఎన్ని దేవాలయాల్లో పాడితే అన్ని దేవాలయాల్లో వాయించి కూడా ఇంకా మా సంగీతం వాడలేదు అన్నట్టుగా నిలబెట్టిన సోదరుడు అండి. సోదరుడు
0: చాలా ఇష్టమైన సోదరుడు.
1: సోదరుడు అండి, చాలా సంతోషంగా ఉంటుంది నాకు తలుచుకున్నా. తర్వాత మేము రాసిన పాటలకి స్వరాలు చేసి 10 మందికి నేర్పించి అలా చేసి సోదరుడు ఎంతో సహకారంగా ఉన్నాడండి వేణుగోపాలరావు అని. మేము కథలు చెప్తే బ్రెయిల్ లో కూడా రాసేవాడు. బ్రెయిల్ లో కూడా మా కథలు రాయడం, అవి మేము ఎవరికైనా షేర్ చేసి ఆకాశవాణికి ఇవ్వడం అలా ఎంతో సహాయంగా. ఇంకా మేము కదలకుండా ఇంట్లోనే మూలనున్న పరిస్థితుల్లోని మా మాతో ఆటోల్లో సాయం వచ్చి ఎంతో
0: మీ మీ సోదరునితో అనుబంధం మీ మాటల్లో మీ ఆనందంలో తెలుస్తుంది. ఓకే ఓకే సూర్యకుమార్ గారు, ధన్యవాదాలండి. హలో.
2: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి.
2: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నాను సూర్యకుమారి గారు, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో
0: అందరూ మనం ఉండాలి. చెప్పండి సూర్యకుమారి గారు, నాటి అంశం విన్నారా?
2: విన్నానండి. అన్నయ్య తమ్ముడు, అంటే ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు. భయంతో కూడుకున్న గౌరవం మర్యాద అన్నీ ఉండేవండి. ఉండేవాళ్ళం, భయం ఉండేది. అంటే తప్పు చేసాము చేస్తామని కాదు, అది అంతే. నాన్నగారి నుంచి అలా వచ్చేసింది.
0: మరి నాన్నగారు తర్వాత మరి అన్నయ్య కదా.
2: అందువల్ల అమ్మ నాన్నగారు అంటే ఎంత గౌరవం అంతే గౌరవం అన్నయ్యలకు కానీ తమ్ముడికి కానీ అంతే గౌరవం వాళ్ళకు కూడా. భయంతో కూడుకున్న గౌరవం ఉండేది, భయం ఉండేది, భక్తి అన్నీ ఉండేవన్నమాట. అలా ఉండేవాళ్ళం. కానీ చిన్నీ కన్నా పెద్దాన్ని అంటే కొంచెం తక్కువ భయం అనేది. పెద్దాన్ని మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్ళడం అందరికీ కూడా చేసేవాడు.
0: మామూలుగా అయితే పెద్దాన్ని కన్నా చిన్నీతోనే సరదాగా ఉంటారని వింటానండి. మీ విషయంలో రివర్స్ అయింది.
2: అంటే కొంచెం
0: స్ట్రిక్ట్ గా ఉండేవారా?
2: పెద్దాన్ని కన్నా చిన్నీ అంటే భయం. తర్వాత భయం ఎక్కువ ఉండేది అంటే చిన్నీతోనే.
0: పెద్దాన్ని
2: మాత్రం కొంచెం పర్వాలేదు, సైకిల్ నేర్పే పెద్దాన్య. తర్వాత స్కూటీ అంటే అప్పట్లోనే ఇది బజాజ్ ఇది ఉండేది కదా స్కూటర్, అది కూడా నేర్పుతాను అన్నాడు పెద్దాన్య. కానీ నేర్చుకోలేదులేండి. కానీ డైరెక్ట్ గా కారు నేర్చుకున్నాను.
0: హలో. హలో, అయ్యో ఓకే, సిగ్నల్ లేనట్టుంది, కాల్ కట్ అయింది. చూద్దాం మన నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారు. హలో. సో మనకి కాల్ చేసే వాళ్ళందరూ కూడా సిగ్నల్ ఉన్న ఏరియాలోకి రండి, అలాగే రేడియోకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, ఓకేనా? హలో. హలో
3: హలో,
0: నమస్తే అండి.
3: బాగున్నారండి?
0: చాలా బాగున్నానండి.
3: నా పేరు సరస్వతి అండి.
0: సరస్వతి గారు చెప్పండి.
3: అన్నయ్య తమ్ముడు ఉన్నారండి. చిన్నప్పుడు మేము అన్నయ్య నేను కవల పిల్లలాగా ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా సరే వాడు నేను కలిసి వెళ్ళి ఏ పనన్నా మా ఇద్దరం కలిసే చేసేవారు.
0: మరి అల్లరి కూడా ఇద్దరు కలిసే చేసేవారా?
3: అల్లరి కూడానండి.
0: అవునా?
3: అవునండి. అయితే ఒకరోజు మాకు ఒక కిల్లి దొరికిందండి, అది ఇద్దరం పంచుకొని తినేసాం.

0: అది కారా కిల్లి.
1: ఓకే,
0: ఇద్దరు ఇద్దరమే శ్రోత పడిపోయామండి.
1: అయ్యో ఏమండి,
0: అప్పుడు ఏమో దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వచ్చి తీసుకొచ్చి మమ్మల్ని చేశారు. ఆ అన్నయ్య ఇది ఆ జ్ఞాపకం నేను మర్చిపోలేనండి.
1: అవునా, బాగుందండి. భయపెట్టే జ్ఞాపకం.
0: ఇప్పుడు లేరు అన్నయ్య, చనిపోయారు.
1: అయ్యో లేదండి, జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి, మనిషి కన్నా.
0: ఇప్పటికి కూడా ఆ జ్ఞాపకంతో ఉంటాను.
1: అంతేనండి, మనుషులు
0: అన్నయ్య గుర్తుకొచ్చేసారు.
1: అయ్యో ఏం లేదు, అలా బాధపడకూడదు. మన చుట్టూనే ఉంటారు మనుషులు, ఎక్కడున్నా సరే వారి జ్ఞాపకాలు అనుబంధాలు మనతోనే ఉంటాయి. ఓకేనండి సరస్వతి గారు, చెప్పండి. ఓకేనండి సరస్వతి గారు, ధన్యవాదాలు. హలో,
2: కట్ అయిపోయిందండి.
1: సూర్యకుమారి గారు చెప్పండి.
2: అప్పుడు అంత భయంతో కూడుకున్న గౌరవం ఇవన్నీ ఉండేవి, అటాచ్మెంట్ కూడా ఉండేదండి.
1: అవునండి,
2: అక్క చెల్లెలు తల్లిదండ్రులు అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది కూడా. అప్పుడంత గౌరవం కానీ మర్యాద కానీ ఏమీ లేవండి. ఇంకా నువ్వెంత అంటే నేనెంత అనే స్థితికి వచ్చేసారు పిల్లలు. తల్లిదండ్రులతో తప్పులండి, పెంచేటప్పుడు ఇద్దరు సమానంగా పెంచితే అలాగా వ్యత్యాసం అనేది రాదండి పిల్లల్లో. ఈ మగ పిల్లడు అనేది ఎక్కువ, ఆడపిల్ల అనేది తక్కువ అని చెప్పి చిన్న చూపుతో చూడడంతో చాలా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు. పిల్లలన్నాక తల్లిదండ్రులకి ఇద్దరు సమానమే. ఇప్పుడు రెండు కళ్ళు లేదో, పిల్లలు ఆడపిల్ల కానివ్వండి, మగ పిల్లలు ఎవరైనా కానివ్వండి, సమానంగానే చూస్తే గనక ఈ వ్యత్యాసం పిల్లల్లో రాదు. పంతం ఒకటి ఎక్కువైపోయిందండి.
1: బాగా చెప్పారు సూర్యకుమార్ గారు, నిజంగా.
2: అమ్మాయిలు ఉన్నా పంతమే,
1: అవును అవును,
2: కూడా ఉండకుండా చిన్నప్పటి నుంచే ఇది మంచి ఇది చెడు ఇద్దరు ఒక
1: అని తల్లిదండ్రులు చెప్పాలి. అవును
2: చెప్పాలి,
1: చెప్తే
2: ఇవేమి ఉండవండి,
1: ఉండవు. ఓకే సూర్యకుమార్ గారు,
2: బాగుండేది అప్పుడు, అంతా బాగుండేది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం.
1: పోలేండి, మీ మధుర అనుభూతులను పంచుకున్నారు శ్రోతలతో, చాలా సంతోషం.
2: ఇలా చెయ్యాలండి పిల్లల్ని, చూడడం వల్ల వ్యత్యాసం చూడకుండా చూస్తే మళ్ళీ బాగుంటుంది.
1: తప్పకుండానండి, ధన్యవాదాలు సూర్యకుమారి గారు, ధన్యవాదాలు.
2: జై శ్రీరామ్.
1: హలో,
3: హలో అండి,
1: చెప్పండి.
3: బాగున్నారండి?
1: మేము బాగున్నామండి.
3: ఎలా ఉన్నారు?
1: బాగున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: రాధిక అండి, రాకలే నుంచి మాట్లాడుతున్నానండి.
1: రాధిక గారు చెప్పండి.
3: ఇప్పుడు నాకు సోదరుడు అంటే నేను ఒకరిదానేనండి. అయితే మా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు ఉన్నారు కదండి.
1: అవునండి, అవును.
3: వాళ్ళు మాత్రం బాగా అండి.
1: ఓకే,
3: అయితే వాళ్ళు ఏదనుకుంటది మరి సొంత అన్నయ్యలాగా సొంతలాగే ఉండేవారండి, అలా చేసేవారు.
1: ఓకే,
3: ఇప్పటికీ అనుభూతిని మరి మర్చిపోలేమండి. అయితే ఏ విషయంలో కాకపోవాలండి, ఇప్పుడు మాట విషయంలో అయినా చదువు విషయంలో కానీ, ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఏదైనా వర్క్ చేయించాలన్నా కూడా అన్నయ్యాళ్ళు కూడా వర్క్ అది చేసుకోరండి.
1: ఓకేనండి, ఓకే రాధిక గారు,
3: థ్యాంక్
1: యూ అండి, ధన్యవాదాలు. హలో,
4: హలో, హలో మమత గారు,
1: హాయ్
4: హాయ్.
1: అబ్బా మీ ఆనందం, మీ మాటల్లో, మీ నవ్వులో ఎంత బాగుందో వినడానికి.
4: మళ్ళీ మానిపోయారు
1: రాధ గారు, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారండి రాధ గారు, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారండి రాధ గారు.
4: అలాగే ఉండాలి.
1: వెరీ గుడ్, వెరీ గుడ్, కాస్త ఎనర్జీని మాకు కూడా పంపించారు. మరి చెప్పండి, ఈనాటి అంశం విన్నారా?
4: అన్నదమ్ముల కోసం కదా అడిగి. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు. అయితే చిన్న అన్నయ్య నేను ఎక్కువ అనమాట. ఆడెక్కడికి నాకు చిన్నప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది నేనేనా అంత నడిచాను అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న పల్లెటూర్లు అన్ని నడిపించేవాడు. ఆడెక్కడికి వెళ్తే అక్కడికి నాకు తీసుకుని వెళ్ళిపోవాడు వెనక. అటు నుంచి వచ్చిన తర్వాత మా అమ్మగారు ఏసీ వరదారు ఇలాంటి వాళ్ళు కాదు.
1: అయితే
4: అక్కడికి వెళ్ళిపోడమా, ఎన్ని ఊళ్ళు తిప్పాడు.
1: ఎంజాయ్మెంట్ తమ్ముడికి, పనిష్మెంట్ మీకు అనమాట.
4: ఆడికి నాకు

0: ఇద్దరు కలిపి అయ్యేదా?
1: అయినా సరే ఒప్పి కొడుకు
0: అయినా
1: అక్కడికెళ్తే అక్కడికి
0: ప్రేమండి, ప్రేమ మిమ్మల్ని వదిలి వెళ్ళబుద్ధేయట్లేదు.
1: ఇప్పటికీ అలాగే ఉన్నాము. మా అన్నయ్య తమ్ముడు అందరం ఒకే ఊర్లో ఉన్నాము. ఏ కష్టకాలైనా కలిసే ఉంటాం, ఏ ఆనందమైన అందరం కలిసే పంచుకుంటాం. ఇప్పటికి మార్నింగ్ అలాగే ఉంది. మేము కాక మా పెదనాన్న చిన్న పిల్లలు, మా పెద్దమ్మ పిన్నం పిల్లలు అందరూ ఉన్నమాట. కుటుంబంలాగా ఉంటాం.
0: సూపర్ అండి, అలాగే ఉండాలి, ఎప్పటికీ అలాగే కలిసిమెలిసి ఉండాలి.
1: అదే అదే జీవితం అంటే అదే.
0: అంతే
1: నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. అలాగే
0: అంతేనండి, బంధాలతోనే బంధాలతోనే జీవితం బాగుంటుంది. ఓకే రాధ గారు, ధన్యవాదాలు. హలో,
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: బాగున్నారా మేడం?
0: నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు తెలిసల పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: పద్మావతి గారు చెప్పండి. పద్మావతి గారు, ఈనాటి అంశం విన్నారా?
2: విన్నాను విన్నాను మేడం. అదే మా చిన్నాన్న కొడుకులు, పెద్దనాన్న కొడుకులు వాళ్ళ ఉన్నారు, వాళ్ళ అభిమానంగా చూస్తారు అమ్మదమ్ములు. ఏ ఫంక్షన్ అయినా సరే అక్క నువ్వు ఉండాలి, నువ్వు రావాలి అక్క అని చెప్పి కంపల్సరిగా పిలుస్తారు. అంటే మాకు అన్నయ్య ఉండేవాడు కానీ అన్నయ్య పోయారు. వాళ్ళు మా చిన్నాన్న కొడుకులు వాళ్ళు నన్ను అభిమానంగా ప్రేమగా చూస్తారు అక్క, అన్నిటికీ నువ్వు ఉండాలి అక్క అని చెప్తాను.
0: ఎవరైనా పర్వాలేదు, బంధుత్వం అలాగే కలుపుకోవాలి.
2: వాళ్ళ వాళ్ళు కూడా ఆడబడుతుగా నన్ను ఒక గౌరవించి ముందు అన్నిటికీ నన్ను ఉంచుతాను అన్నమాట. అన్నిటికీ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను చూస్తారు అభిమానంగా.
0: అదృష్టం అండి,
2: అభిమానమే మనకు కావాలి. వాళ్ళు పెట్టిపోతల కంటే అభిమానం
0: అభిమానమే కావాలి. అవును,
2: వాళ్ళు ఎంత ఇచ్చారని కాదు, అభిమానంగా చూస్తున్నారా లేదా అన్నది మనకు కావాలి.
0: అవును అవునండి.
2: మా దొడ్డమ్మ పిల్లలు అందరూ మొత్తం మా చిన్న కొడుకులు కూతుర్లు అందరూ అలాగే అభిమానంగా చూస్తారు మేడం.
0: బాగుందండి, బాగుంది. ఓకే పద్మావతి గారు, ధన్యవాదాలండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో, నమస్తే అండి. శుభ మధ్యాహ్నం అండి.
3: బాగున్నారా?
0: బాగున్నాను ఇంద్ర గారు, ఎలా ఉన్నారు మీరు? చాలా ఎక్కువ ఉన్నాయండి బాబు, బయటకు వెళ్ళాలంటేనే చాలా కష్టంగా ఉంది. మీకోసం తప్పకుండా మళ్ళీ చెప్తానమ్మా, మీ సోదరులతో ఉన్న అనుబంధాన్ని పంచుకోండి.
3: తప్పకుండా. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి మహా వీళ్ళు అన్నదమ్ములు అన్నట్టు కాకుండా తల్లిదండ్రుల లాగా చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా చెప్పడం కాకుండా మాకు మహా సౌకర్యంగా కూడా ఉండేవాళ్ళండి. అంటే పెద్ద చిత్రం జిల్లా ఉండేవాళ్ళు. రెండు అన్నయ్య ఏమో కలకత్తాలో ఉండేవాళ్ళు, మూడు అన్నయ్య మా దగ్గర శ్రీకాకుళంలో
0: ఉండేవాళ్ళు.
3: నేను ఐదు రకచెల్లి, నేను మూడోదాన్ని. చదువుకున్నప్పుడు ఏ పుస్తకాలు పట్టుకెళ్ళాలో, ఏమి చదువుకోవాలి అన్ని అమ్మా నాన్నలు కాకుండా వీళ్ళే చెప్పేవాళ్ళు. అమ్మా నాన్న చెప్పేవాళ్ళు కానీ వీళ్ళ దగ్గర ఉంది, ఇదిగో ఇది చదువుకోవాలి, ఇది రాసుకోవాలి, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ తిరగకూడదు, ఇలాంటివన్నీ చెప్పిన వాళ్ళు.
0: కానీ అమ్మా నాన్నలు చెప్పే కన్నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వీళ్ళు చెప్తే ఫాస్ట్ గా నేర్చుకుంటాం కదండి.
3: అంటే వాళ్ళు నేర్పింది మొదటి నుంచి ఏది అలవాటుందో చెప్తారు, దాన్ని పాటించవలసిన పద్ధతి ఆ పిల్లలకు ఉంది కదమ్మా. మీరు చెప్పినట్టు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరన్నా మనతో పాటు పెరిగిన వాళ్ళు కాబట్టి మంచి చదువు చెప్తారు, అది మనం వినిపించుకోవడంలో ఉంది.
0: అంతే అంతేనమ్మా.
3: ఇది ఇలా చేయకూడదమ్మా అంటే చేయకూడదు. మూడన్న ఏం చెప్పేవాడు, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక కాళ్ళు చెట్లు కడుకొని పాలు ఏదో ఒకటి తాగేసి కొంచెంసేపు ఆడుకో మీ ఫ్రెండ్స్ అంతే, కానీ ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోరు, నీళ్ళలో దూకడం కాక లోపం చేయద్దని చెప్పారు. దుకాణాన్ని కొట్టని
0: వాళ్ళు
3: అన్ని కొనుక్కు తినకూడదు మా రెస్టారెంట్ అలా, కానీ ఇంట్లో చూసుంటాం కాబట్టి చాక్లెట్ ఏదైనా కొనుక్కోవాలి, కానీ రోజు తినకూడదు జాగ్రత్తలు చెప్పాలి. అంతేకాకుండా హై స్కూల్ స్టేజ్కి వచ్చేసరికి దూరం 3 మైల్ నడిచి వెళ్ళాలని నాన్నగారు అర్చన నుంచి శ్రీకాకుళం తీసుకెళ్లి అక్కడ రెంటెడ్ హౌస్ లో
0: ఉండేవాళ్ళం.
3: ఒక ఇల్లు తీసుకున్నా అక్కడ ఏంటంటే ఇల్లు ఒక్కటే అనమాట పేరుకి, కరెంటు నీళ్లు రెండు లేవు, చుట్టుపక్కల సాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఇళ్ళకెళ్ళి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు అనమాట. అయితే రెండున్నాయి కలకత్తా అని చెప్పినప్పుడు నన్నేమో తీసుకెళ్లి ఆ ఇంటికి ఎంత దూరంలో మిల్లు ఉందో అంత పిండి గట్రా ఆడతారు ఆ మిల్లు, పాలు ఎక్కడి నుంచి తేవాలి అది, ఇలాగా షాప్ మా కిరణ్ షాప్ దగ్గర ఏం తెచ్చుకో అన్ని కూడా చెప్పి, కాళ్ళకి పగుళ్ళు ఉంటే జ్యువెల్ షాప్కి తీసుకెళ్ళి

0: ఆడపిల్లలు వేసుకునే షూలు కొనివ్వండి.
1: అయితే మొత్తానికి మిమ్మల్ని చాలా బాధ్యతగా జాగ్రత్తగా తండ్రి తర్వాత తండ్రిలా చూసుకున్నారు.
0: బాగా నువ్వు పెద్దని కూడా అంటే
1: బాగుందమ్మా.
0: పెద్దవాళ్ళకి పెళ్ళి కూడా నాన్నమ్మలు ఉన్నా సరే వాళ్ళ బాధ్యత మళ్ళీ నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతేనమ్మా, ఏదైనా ఫంక్షన్ చేస్తే వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళకి వెళ్తాం.
1: బాగుందమ్మా, కలకాలం ఇలాగే ఆనందంగా ఉండాలి. ఓకేనమ్మా,
0: ధన్యవాదాలండి,
1: ధన్యవాదాలు.
0: బాయ్.
1: హలో,
2: హలో, నమస్తే మానస మేడం గారు.
1: నమస్తే అండి.
2: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి కళ్యాణి గారు.
2: ఎవరో చూడాలని నాట్యమాడదే నమలి గారు. అయితే మీరు ఒకసారి నాటకంలో పాల్గొంటున్నారు కదండి, మీరు అద్భుతం అద్భుతంగా ఉంటుందండి మేడం గారు.
1: అయ్యో ధన్యవాదాలు,
2: నాటకాలు చాలా బాగుంటున్నాయి.
1: మరి చెప్పండి కళ్యాణి గారు, మరి మీ సోదరులతో అనుబంధం?
2: మేము నలుగురు అక్కచెల్లెలు అండి, ఒక తమ్ముడు అండి.
1: హలో చెప్పండి.
2: తమ్ముడు ఇప్పుడు మా మధ్య లేడు కానీ మీ నలుగురు అక్కచెల్లెలు రోజు ఫోన్లు చేసుకుంటాం మేడం గారు. మా పెద్దకైతే మమ్మల్ని అమ్మలాగా చూసుకుంటది మేడం గారు, రోజు చేసుకుంటాం అండి. అది అనుబంధం.
1: బాగుందండి.
2: లేడు మధ్య, మన మధ్య ఇప్పుడు లేడు, అయినా బాధ ఎప్పుడు ఉంటది, జీవితకాలం ఉంటది లేండి. బాబా గారు అన్నట్టుగా చనిపోయినారు, మనం చనిపోలేం కదండి మేడం గారు.
1: అంతేనండి, వాళ్ళ జ్ఞాపకాలతో మనం బతకడమే.
2: అంతేనండి మేడం, ఉంటానండి.
1: ఓకేనండి కళ్యాణ్ గారు, చాలా చక్కగా మాట్లాడారు, ధన్యవాదాలండి. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? లక్ష్మి గారు. ఎలా ఉన్నారు లక్ష్మి గారు?
3: బాగున్నాండి, బాగున్నా, చాలా బాగున్నా. ఎండలు అయితే చాలా.
1: అవునండి, అవును,
3: బయటికి వెళ్ళే పరిస్థితి లేదు.
1: అది నిజమే.
3: అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి,
1: పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అనేది అందరికి ఇబ్బందిగానే ఉంది వేసవకాలం. అవునండి, అవును. మళ్ళీ లక్ష్మి గారు చెప్పండి, మీ సోదరులతో మీకున్న అనుబంధం.
3: బాగా ఉండేవాళ్ళండి, సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు దేనికి లోడ్ చేయలేదండి, చాలు.
1: నిజమేనండి, అలా అనుబంధంతో బాధ్యతగా ప్రేమగా ఉంటే చాలు.
3: చాలు.
1: బాగుంది లక్ష్మి గారు. అంతేనండి, ఎవర్ గ్రీన్ అంతే ఆ అనుబంధం. టామ్ అండ్ జెర్రీలో అనమాట, కొట్టుకున్నా తిట్టుకున్నా ప్రేమగా చూసుకున్నా ఏదైనా బాధ్యతగా చూసుకోవాలన్నా ఏదైనా అదే అనుబంధం. అవునండి, అవును. ఓకే లక్ష్మి గారు, ధన్యవాదాలండి. హలో,
4: శుభ మధ్యాహ్నం. మాంస గారు
1: శుభ మధ్యాహ్నం అండి.
4: కాకుండా ఉంది
1: సుమలత గారు.
4: బాగున్నారా?
1: బాగున్నాను సుమలత గారు, మీరెలా ఉన్నారు?
4: సూపర్
1: సబ్బాష్. మరి చెప్పండి సుమలత గారు, మీ అన్నదమ్ములతో అనుబంధం.
4: నా అనుబంధం అంటే మా నాన్నగారి పాలకు అన్నదమ్ములు ఆలు వీళ్ళు మొత్తం ఒక 14 మంది అన్నదమ్ములు అన్నమాట.
1: బాగుందండి.
4: మా అన్నయ్య మా తమ్ముడు ఉన్నారు, కాకపోతే వీళ్ళందరూ నాకు సరదాగా ఉంటారు. పండగ వచ్చిందంటే చాలు, సంక్రాంతి రోజు చాలా మంది అందరం కలుసుకుంటాం. ఎంతకంటే ఇంకేం కావాలండి.
1: నిజం చెప్పాలంటే పండగ కాదండి, మీరు అందరూ ఒకసారి కలిస్తే అది ఏ రోజు అయితే ఆ రోజే పెద్ద పండగ.
4: అంతేనండి, అంతేనండి.
1: అంతే
4: మాంతి గారు.
1: ఓ చెప్పండి సుమలత గారు. మా అన్నదమ్ముల గురించి తప్పకుండా తప్పకుండా చెప్తానండి. ఓకే సుమలత గారు, ధన్యవాదాలండి. హలో,
5: హలో, నమస్కారం అండి.
1: నమస్తే అండి.
5: మగు మనసు మంచు ముత్యము వంటిది, మంచు కడిగిన మంచి ముత్యము వంటిది.

0: తెలిమి పంచి మసలుకుంటే ఆమె దేవత వంటిది,
1: బాగుందండి.
0: ఆమె దేవత వంటిది. ఆకాశవాణిలో వచ్చే ఇది లలిత సంగీతం అండి, చాలా బాగుంటుంది పాట.
1: బాగుందండి, బాగుంది, చాలా చక్కగా పాడు వినిపించారు. మరి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నా పేరు చెక్కు అరుణ కుమారి, ఊరు ఉప్పుల గొప్ప అండి.
1: అరుణ కుమారి గారు, సూపర్ అండి, ఫస్ట్ టైం మీరు నోటువంటి పాట విన్నాను, చాలా బాగుంది. మీరు పాడడం నచ్చపడమా చెప్పండి.
0: గొప్పవారండి, చాలా గొప్పవారండి. రచించారంటే రచన చాలా ధన్యవాదములండి.
1: ధన్యవాదాలండి మీకు కూడా పాడినందుకు. మరి అరుణ కుమారి గారు చెప్పండి, మీ సోదరులతో మీకున్న అనుబంధం.
0: సోదరుతో అంటే మాకు ఇంటికి వచ్చాక ఇంకా నాకు మా అత్తరిల్లే గొప్ప అండి. అంటే వాళ్ళు నన్ను పేరు పెట్టేశారండి, మేము ఇక్కడ వేరేగా

0: నా పేరు చెక్కువ అరుణకుమారి, ఊరు ఉప్పుల గుప్పమండి.
1: అరుణకుమారి గారు సూపర్ అండి, ఫస్ట్ టైం మీ నోటి పాట విన్నాను, చాలా బాగుంది. మీరు పాడడం నచ్చపడమా
0: చెప్పండి. చాలా గొప్పవారండి, రచించారంటే రచన చాలా ధన్యవాదములండి.
1: ధన్యవాదాలండి మీకు కూడా పాడినందుకు. మరి అరుణ్ కుమార్ గారు చెప్పండి, మీ సోదరులతో మీకున్న అనుబంధం.
0: సోదరుతోటంటే మాకు ఇంటికి వచ్చాక ఇంకా నాకు మా అత్తరిల్లే గొప్ప అండి. అంటే వాళ్ళు నన్ను పేరు పెట్టేశారండి, మేము ఇక్కడ వేరేగా ఉంటామండి.
1: అవునా, ఓకే.
0: ఇంకా పుట్టిల్లు అంటే ఎంతవరకు అండి పుట్టింటే పుట్టిల్లు అంతవరకు అండి. ఇప్పుడు అందులోకి ఏమవుతుందంటే అండి, దేనికోసం ఆస్తి కోసం వచ్చారా ఇవి అనుకుంటారండి, అలాగే ఉందిలేండి. అందుకని కొంత దూరంగా ఉంటాం మనిస్తని మొత్తానికి వెళ్ళడం మానేశానండి.
1: అయ్యో, ఓకే ఓకే ఓకే అరుణకుమారి గారు, చాలా చక్కని మాట పాట.
0: ఒకళ్ళొకరు చంపేసుకుంటున్నారు కదండి,
1: మరి కాలం మారిందండి కొంచెం అంతే.
0: దుర్మార్గపు చట్టాలన్నీ తీసి.
1: తప్పకుండానండి అరుణకుమారి గారు, మేము చెప్పింది తప్పకుండా చేద్దాం. ఓకేనండి, ఓకే అరుణకుమారి గారు, ధన్యవాదాలండి. హలో
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్తే అండి, నా పేరు రఘునాథ్ అమ్మ.
1: రఘునాథమ్ గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నామండి, మీరు కార్యక్రమాలను చాలా బాగా నిర్వహిస్తున్నారు.
1: ధన్యవాదాలండి.
2: ముఖ్యంగా ఇది వ్యాఖ్యానాలు సంభాషణలు కూడా చాలా బాగుంటున్నాయండి.
1: ధన్యవాదాలు రఘునాథమ్ గారు. మరి చెప్పండి, ఈనాటి అంశం విన్నారా?
2: ఈనాటి అంశం విన్నామండి. మా తమ్ముడు వేణు గురించి సత్యవాడ సోదరి మళ్ళీ ఒక సూర్యకుమార్ చెప్పింది కదా, తను కూడా అంధుడు పాపం. నేను అనుకున్నదాన్ని ఇంకో చిన్న తమ్ముడు పుట్టాలి, ఇంకో చిన్న తమ్ముడు పుట్టాలి అని. వాడికి నాకు 8 ఏళ్ళు తేడా, ఎత్తుకుడు పెంచి ఎంత ప్రేమో మమ్మల్ని చూసుకుంటాడు. అది వాడికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆర్థికంగా మాకేమైనా అవసరాలు వస్తే తోడ్పడను. అలాగా మేము ముగ్గురం కలిసి అమెరికా వెళ్ళి సంగీత కార్యక్రమం ఇచ్చామండి.
1: బాగుందండి, అయితే మీ అనుబంధాన్ని చాలా చక్కగా పంచుకున్న శ్రోతలతో. తప్పకుండానండి, తప్పకుండా, ధన్యవాదాలండి. చిన్నతనంలో కలిసి ఆటలాడుకుంటూ అల్లరి చేస్తూ పెరిగే క్రమంలో ఒక బలమైన స్నేహం ఏర్పడుతుంది అన్నదమ్ములకి అప్పచెల్లెలకి మధ్య. కుటుంబంలో తోబుట్టువులు అంటే అది అన్నయ్య కావచ్చు లేదా తమ్ముడు కావచ్చు, ఇలా వీరు ఉండడం అనేది ఒక గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు కష్ట సమయాల్లో అండగా ఉంటూ జీవితాంతం రక్షణగా ఉండే బాధ్యత అన్నయ్యది లేదా తమ్ముడిది. జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులకు ఒత్తిళ్లను తట్టుకోవడంలో సోదరుల మద్దతు నిజంగా ఎంతగానో ఉపయోగపడుతుంది కదూ. నిజం చెప్పాలంటే ప్రేమను పైకి చూపించకపోయినా అంతర్గతంగా ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ ఉంటుంది కాదంటారా? ఈ బంధాన్ని ఇంకా మనం బలోపేతం చేసుకోవడానికే రాఖీ పండుగని, సోదరుల దినోత్సవం అని ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల వేడుకలు జరుపుకుంటూ ఉంటాం కదూ. ఇక నిజం చెప్పాలంటే ఏ విషయానైనా దాచకుండా చర్చించుకునే స్వేచ్ఛ వీరి మధ్య ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మహిళావాణి కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలకి, విన్న శ్రోతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది మీ మానస.

0: आज शाम ओस्लो में शुरू होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాతావరణం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. ఇక విశాఖపట్నంలోని పరిసర ప్రాంతవాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం ఈరోజు నుంచి అనగా 25వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఈరోజు అనగా 25వ తేదీ నుంచి దక్షిణ బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులు అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగం వరకు చేరుకునే అవకాశం ఉంది. కావున చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం జానపద రంజని ఈనాటి కార్యక్రమంలో రామాయణంలో లక్ష్మణుని మూర్చ శ్రీ పి అప్పలనాయుడు బృందం వారి తప్పిడి గుళ్ళు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పి రమేష్, శ్రీ కె కోటేష్, శ్రీ పి ఆదిబాబు, శ్రీ ఎన్ పైడితల్లి, శ్రీ జి సోములు, శ్రీ పి రాములు, శ్రీ వై సింహాచలం మొదలైనవారు. వినండి.
2: శ్రీరామచంద్రమూర్తి తమ్ముడు లక్ష్మణ స్వామిని పట్టుకొని తమ్ముడా

0: ఏమే నా తల్లి,
1: తమ్ముడా లక్ష్మణ, తమ్ముడా తమ్ముడా తమ్ముడా తమ్ముడా తమ్ముడా తమ్ముడా తమ్ముడా.

రామచంద్రమూర్తి ఎప్పుడైతే అలాగే ఆ రామనామంలో ఆ లక్ష్మణాస్వామిని పట్టుకొని శ్రీరాముడు ఆ యొక్క గోలుగోలేమని శోకించే సమయంలోను అప్పుడు శిష్యవేరుడు వచ్చి, తమ్ముడా లక్ష్మణ ఆ ఎంత పని చేస్తావు, ఇరగదీశావు, నా తోడు ఇరగదీశావని శ్రీరామచంద్రుడు గోలాపనాలకిచ్చి ఆ శిష్యుడు అంటాడట, అయ్యయ్యో పరమేశ్వర శ్రీరామచంద్ర, నీ తమ్ముడు లక్ష్మణాస్వామి చనిపోలేదు.

దక్షిణాస్వామి చనిపోవడం కాదు నిద్రపోయినాడు, మార్చదు అయినాడు. ఆ యొక్క రామబంటు హాంజలేని పంపించు సంజీవ పర్వతం తెస్తాడు. సంజీవ తేవ గాని నీ తమ్ముడు లక్షణాస్వామి బతకడానికి ఇక యోగం ఉన్నదని ఆ శిష్యవరుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు శ్రీరాముడు ఎత్తడు తినా అంజలి.

మీరింతవరకు రామాయణంలో లక్ష్మణి మూర్ఛ శ్రీ పి అప్పల నాయుడు బృందం వారి తప్పెటిగుళ్ళు విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పి రమేష్, శ్రీ కె కోటేష్, శ్రీ పి ఆదిబాబు, శ్రీ ఎన్ పైడితల్లి, శ్రీ జి సోములు, శ్రీ పి రాము, శ్రీ వై సింహచలం. జానపద రంజని కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 15 సెకండ్లు కావస్తుంది. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 రెండో ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నీలంలో సమయం 5 గంటలకు కావస్తుంది. ఇప్పుడు పౌర పురస్కార వేడుక సందర్భంగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్ నుంచి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం.

ఉంటుంది. ఎంపిక విధానం, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన, అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 5th నుంచి June 4th వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్, మొత్తం ఖాళీల సంఖ్య 10, అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి, మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 May 2026 నుంచి 4 June 2026 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎన్ఈఐఎస్టీ

0: చిన్నతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 మే 2026 నుంచి 4 జూన్ 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.RES.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 30 మే వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్ అర్హతలు సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయోపరిమితి 37 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ OBC EWS అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1000 రూపాయలు. దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 మే 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు బి రాజు.

0: శబ్దానికి రూపమిచ్చింది,
1: భావాలకు భాష నేర్పింది,
0: ఇంటింటికి సమాచారం చేరవేసింది,
1: మనసులను సంగీతంతో మైమరపించింది. అదే మన ఆకాశవాణి.
0: తరాల అనుబంధం
1: భాషకు, సంస్కృతికి, కళలకు అద్దం పట్టిన మహోన్నత వేదిక.
0: వార్తల నుంచి వినోదం వరకు,
1: భక్తి నుంచి భావగీతాల వరకు,
0: వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు,
1: ప్రతిక్షణం ప్రజలతో కలిసి నడిచిన నమ్మకమైన నేస్తం ఆకాశవాణి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నిలయంలో సమయం 6 గంటల దాటి 12 సెకండ్లకు వస్తుంది. ఇప్పుడు సమాచార వాణి. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రేతర ప్రాంతమైనటువంటి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈదురుగాలు బలమైనటువంటి ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. ముందుగా అన్వేషణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: Secretary said that over 8 lakh PNG connections have been gasified since March, adding that infrastructure has been created for 2,87,000 in connections. Additional Secretary of the Department of Fertilizers, Aparna Sharma, said that the overall stock position of fertilizers in the country remains comfortable. The Supreme Court has issued notice to the Union Government on a PIL seeking stricter prohibition of child labour in entertainment and hospitality-linked establishments. A bench comprising Chief Justice Suryakant and Justice Joymalia Bagchi and Justice Vipul M. Pancholi took note of the submissions made by Child Rights Collective, Just Rights for Children Alliance. A Delhi court today convicted Congress leader Alka Lamba in a case related to an assault on police personnel during a protest at the Jantar Mantar in the year 2024. Additional Chief Judicial Magistrate Ashwini Pamar convicted Lamba and fixed 5th of June to hear the arguments on Lamba's sentencing. The prosecution had accused Lamba, the president of the All India Mahila Congress, of obstructing police and blocking a public road while holding a protest at the Jantar Mantar on 29th of July 2024. Members of the Delhi Gymkhana Club today moved the Delhi High Court against the centre's order, asking the club to hand over its premises to the government by the 5th of next month. The court listed the lawsuit for hearing tomorrow. The centre has asked the Gymkhana Club in Lachenz's Delhi to hand over its premises by 5th of June, citing that the 27.3-acre land parcel was required for strengthening and securing the defence infrastructure. In Tamil Nadu, political developments within the opposition AIADMK took a dramatic turn today as 3 MLAs belonging to the dissent group led by senior leader SP Velumani tendered their resignations from the assembly and joined the ruling Tamilaga Vetri Kazhagam or TVK. Benchmark domestic equity indices ended on a bullish note today amid hopes of a possible agreement to end the US-Iran conflict. Sensex surged 1,074 points or 1.4% to close at 76,489, while Nifty advanced 312 points to settle at 24,032. And that is the end of this news bulletin.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడ్ అంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: మూడు కాలేజీలలో
8: డోంట్ వరీ,
7: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
9: ఏంటి విషయం?
8: ఫీజ్ కోసం టెన్షన్?
9: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
10: ఆర్బీఐ అంటుంది
11: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
12: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

0: విజయవాడలోని ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఒక చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో వనరులను వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అవకాశం కల్పించామని, ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ కూడా తీసుకువచ్చామన్నారు. వ్యవసాయం తరువాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనన్న ముఖ్యమంత్రి, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామని, రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలో జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఈ రోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ మూడు కూడా మా మోటో.
0: రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మండలం అరిసిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం రోడ్డులో క్లీన్ మచిలీపట్నం కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన ఈరోజు నిర్వహించి, అనంతరం గ్రామంలో కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతాంగానికి అవసరమైన సాగునీటి వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రివర్గం ఆమోదంతో ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కింద కాలువల మరమ్మతులు, నిర్వహణా పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. తాళ్లపాలెం, శివగంగ డ్రైన్లు, పోతిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని శ్మశాన వాటికల్లో సమస్యలను పరిష్కరించి వాటిని సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు, భగ్గేశ్వరం గ్రామాల్లో 65 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ది పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్మశానాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని, వాటిని తీర్చిదిద్దవలసి ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పరిసర ప్రాంతాల పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పరిశ్రమలు కాలుష్య వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను పక్కాగా నిర్వహించాలన్నారు. పరిశ్రమల వ్యర్థాలను నేరుగా నదీ జలాల్లో కలపకూడదనే నిబంధన ఉందని, ఆధునిక పద్ధతుల ద్వారా పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని అన్నారు. 3 నెలలకోసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ చేపడతామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని, అయితే పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ,
2: గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేయి చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యంతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి. చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వంతో ఒక సిద్ధాంతం. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ విత్ గ్రీన్ కవర్.
0: ఎంఎస్ఎంఈలతో రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాంది పలికారని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు రాజానగరంలోని అటవీశాఖ ప్రాంతీయ పరిశోధనా కేంద్రాన్ని

0: సందర్శించి అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలన్నారు. ఆదాయం తెచ్చే మొక్కల పెంపకం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వృద్ధి కలుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, పంచాయతీరాజ్ అటవీశాఖ అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణం. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో కొన్ని చోట్ల రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ సి విష్ణుచరణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమం అమలు, లక్ష్యాలు, యాప్ అనుసంధాన ప్రక్రియ తదితర అంశాలపై ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ధి, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే పద్మ పురస్కారాన్ ప్రదదాతి. ప్రశాసనేన ఉక్తం యత్ సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. సర్వోచ్చ న్యాయాలయేన నీట పరీక్షాపత్ర లీక ప్రకరణ కేంద్రస్య NTA CBI ఇత్యుభాభ్యాం ప్రతిక్రియా యాచితా. అపి చ భారత ఋతువిభాగేన ఆగామిషు 3 దినేషు దిల్ల్యాం ఉష్ణతరంగస్య స్థిత్యై పీతవర్ణీయా సంచేతన ప్రదత్తాస్తి. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః అద్య రాష్ట్రపతి భవనే ఆయోజితే కార్యక్రమే పద్మ పురస్కారాన్ ప్రదత్తవతి. పద్మపురస్కారాః దేశస్య సర్వోచ్చ నాగరిక పురస్కారేషు అన్యతమాః సంతి, యస్మిన్ పద్మవిభూషణః, పద్మభూషణః, పద్మశ్రీః చ అంతర్భవంతి. అద్య 26,000 వర్షె ప్రథమ నాగరిక నివేశ సమారోహే రాష్ట్రపతినా కళాక్షేత్రే అభూతపూర్వ యోగదానాయ మరణోపరాంతం చలచిత్ర అభినేతారం ధర్మేంద్ర సింహ దేవోలం, వయలిన్ వాదకం డాక్టర్ ఎన్ రాజమవర్యం చ పద్మవిభూషణ పురస్కారౌ 6 పద్మభూషణ పురస్కారాః, 58 పద్మశ్రీ పురస్కారైః సహ 66 పురస్కారాః ప్రదత్తాః. అవశిష్టాః పద్మ పురస్కారాః పశ్చాత్ నాగరిక నివేశ సమారోహస్య ద్వితీయే చరణే ప్రదీయంతే. అస్మిన్ వర్షే సర్వకారేణ ఆహత్య 31,00,000 పద్మ పురస్కారాణాం ఘోషణా కృతా అస్తి. సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. పశ్చిమేషియాయాః వర్తమానస్థిత్యాం అద్య నవదిల్ల్యాం అంతర్మంత్రాలయీయ సంవాదం సంబోధయంతి పెట్రోలియం ప్రాకృతిక గ్యాస మంత్రాలయస్య సంయుక్త సచివ డాక్టర్ సుజాతా శర్మ ఇత్యేషా అవదత్ యత్ దేశే LPG ఇత్యస్య శోధనాగారస్య ఉత్పాదనం ప్రతిదినం 50,000 టన్ పరిమితం యావదస్తి.

అర్జున్ రెడ్డి చిత్రం కోసం సౌజన్య పాడిన పాట విన్నారు. రచన శ్రేష్ఠ. సాయం సమీరామానికి పునఃస్వాగతం. ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో మన శరీర ఆరోగ్యానికి మనం ఎప్పుడు కూడా శుభ్రానికి స్నానం చేస్తాం. మరి అంతర్గత అవయవాల పరిశుభ్రానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రక్రియలో భాగంగా యోగాలో ఒక ప్రక్రియ ఉంది. అదేంటంటే జలనీతి. ఇది నాసికా మార్గాలను శుభ్రపరిచే ఒక ప్రాచీన యోగ ప్రక్రియ. గోరువెచ్చని ఉప్పు నీటిని ఒక ముక్కు రంధ్రం ద్వారా వదిలి మరొక నాసికా రంధ్రం ద్వారా వచ్చేలా చేయటమే ఈ జలనీతి ప్రక్రియ. దీని ద్వారా ఏంటంటే మన ముక్కులో ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాక్స్ అన్నింటిని క్లియర్ చేయడానికి ఈ జలనీతి, అలాగే జలుబు ఉన్నప్పుడు కూడా మనం జలనీతిని చేసినట్లయితే తప్పకుండా ముక్కు బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా శ్వాస అనేది మన శ్వాసనాళానికి చక్కగా వెళ్తుంది. మరి చేసే విధానం ఏంటంటే 1/2 లీటరు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ ఉప్పు వేసి దాన్ని బాగా కలిపి మనం 1 ముక్కు రంధ్రం ద్వారా ముక్కులోకి వేస్తూ మరొక నాసికా రంధ్రం ద్వారా దాన్ని వదలాలి. ఆ విధంగా మనం ఒక రోజులో 2-3 సార్లు చేసినట్టయితే తప్పకుండా మన ముక్కు బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. దాని ఫలితంగా మనం శ్వాసను బాగా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈనాటి ఫిట్నెస్ మంత్రం మీకు ఎంత ఉపయోగపడిందని భావిస్తూ ఇప్పుడు ఒక పాటను ప్లే చేస్తున్నాం. ఎర్ర గులాబీ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య సంపద భారతదేశంలో ఈ రంగాన్ని సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. దాని ఫలితంగానే నీలి విప్లవం తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. 2020 సెప్టెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. లక్ష్యాలు ప్రధానంగా ఏంటంటే చేపల ఉత్పత్తి ఉత్పాదకత పెంచడం, ఇక మౌలిక సదుపాయాలంటే ఈ చేపల్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచి ఎక్కువ కాలం మన్నే విధంగా, మత్స్యకారులకు ఎక్కువ రోజులు ఉపాధి పొందే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. అదేవిధంగా వారికి మార్కెట్లను విస్తరింపచేయటం, ప్రాసెసింగ్ యూనిట్లు అంటే ఆ యొక్క చేపల ఉత్పత్తిని ఒక్క ఆ రంగానికే పరిమితం కాకుండా బై ప్రొడక్షన్ కూడా అందించేటువంటి ప్రాసెసింగ్ యూనిట్లను కల్పడం ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం. ఇంకా అంతేకాకుండా మత్స్యకారులకు ప్రమాద బీమా, మెరుగైనటువంటి జీవన ఉపాధి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఈ పథకం ఎవరైనా వినియోగించుకోవచ్చు యువత కాబట్టి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి పిఎం మత్స్య సంపదన వెబ్సైట్ ప్రత్యేకంగా ఉంది.

ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు మరికొన్ని వివరాలు, పూర్తి వివరాలు అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దళపతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఈరోజు ప్రేరణ, ఇన్స్పిరేషన్, మరి ఎవరి ప్రేరణతో మనం ముందుకు వెళ్ళాలి? మన సమాజంలో చాలామంది చిన్న వ్యక్తులు, అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు, అతి ప్రతిభావంతమైనటువంటి పనులు చేసి దేశంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. మరి అటువంటి ఒక చిన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. భారతదేశానికి చెందినటువంటి, తమిళనాడుకు చెందినటువంటి అరుణాచలం మురుగనందం, ఈయన ఏం చేశాడంటారా, నోబెల్ శాంతి బహుమతికి ఈ సంవత్సరం 2087 ఈయన కూడా స్థానం సంపాదించాడు. వారిలో సామాజికవేత్త, తమిళనాడుకు చెందినటువంటి అరుణాచలం మురుగనందం మనకి, మన భారతదేశం నుంచి ఎన్నిక కావటం మనందరికీ ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే ప్రపంచమంతటా ఈయన ప్యాడ్మ్యాన్గా గుర్తింపు వచ్చింది. తక్కువ ధరకే శానిటరీ శానిటరీ ప్యాడ్లను తయారు చేసే యంత్రాన్ని ఆవిష్కరించారు. దేశంలో 27 రాష్ట్రాల్లో ఈ యంత్రాలు వినియోగంలోకి వచ్చాయి. లక్షలాది మంది స్త్రీలు ఉపాధి పొందుతున్నారు. ఒక పురుషుడు స్త్రీల ఋతుస్రావ బాధను అర్థం చేసుకొని తాను స్వయంగా ప్రయోగాలు చేసి ఒక యంత్రం, శానిటరీ ప్యాడ్ ఆవిష్కరింపజేసేలా చేసింది ఆయన ప్రయత్నం. ఒక ఆవిష్కరణ వేలాది మంది స్త్రీలు ఋతుస్రావ బాధ నుంచి, ఆ వ్యధ నుంచి బయటపడడానికి శానిటరీ ప్యాడ్స్ను అతి తక్కువ ధరకే అందించే యంత్రం కనుక్కోవడానికి ఈ అవకాశం ఏర్పడింది. మరి అంతటి మహత్తర కార్యక్రమం నిర్వహించినటువంటి అరుణాచలం మురుగనందం మనందరికీ ప్రేరణదాయకం. మంచి విషయాన్ని విన్నారు కదండి. ఇప్పుడు ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తున్నాం.

0: కడలి చిత్రం నుంచే అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. వ్యక్తిత్వం సహనం అండి, సహనంతో మనం పనులు చేసుకుంటూ ముందుకు పోయినట్టయితే తప్పకుండా ఏదో రోజు మనం అనుకున్నది సాధిస్తాం, విజయాన్ని చేరువలో ఉంటాం. సహనం అనేది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్నటువంటి యువతకి, జనరేషన్కి, అందరికీ కూడా. సాయం సమీరం కార్యక్రమంలో మరొక అంశం, 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రోత శ్రీ నల్లమిల్లి వెంకటరెడ్డి ఆకాశవాణితో అనుబంధం వినండి.
1: ఆకాశవాణి 90 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ నల్లమిల్లి వెంకటరెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం వచ్చి నా అనుభవాలు కొన్ని తెలియపరుస్తున్నాను. ఇంచుమించు

1965 నుంచి నేను రేడియో కార్యక్రమాలు వింటూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఎక్కువగా విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం తప్పనిసరిగా వినేవాడిని. ఉదయం ప్రసారంతో మొదలు రాత్రి జై హింద్ వరకు కూడా విన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నెన్నో భక్తిరంజన కార్యక్రమాలు, భక్తితో కూడినటువంటి పాటలు, అలాగే సూక్తి ముక్తావళిని, మరి పొలం పనులు, లలిత సంగీతాలు, సుమధురమైనటువంటి సంగీత కార్యక్రమాలు, వీణ వయలిన్ను, ఇలా అనేకమైనటువంటి పరికరాలతో గల

0: భక్తిరంజన కార్యక్రమాలు, భక్తితో కూడినటువంటి పాటలు, అలాగే సూక్తి ముక్తావళిని, మరి పొలం పనులు, లలిత సంగీతాలు, సుమధురమైనటువంటి సంగీత కార్యక్రమాలు, వీణ, వయలిన్ను, ఇలా అనేకమైనటువంటి పరికరాలతో గల సంగీత కార్యక్రమాలు కూడా నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే రూపకాలు కూడా ప్రసారం చేసేవారు. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, పసిడి పంటలు, మహిళల కార్యక్రమాలు కూడా ప్రతి కార్యక్రమం, అలాగే మరీ ముఖ్యంగా కొంతకాలం క్రితం ఫోన్ ఇన్ లైవ్ చిత్రగీతికలు, అంటే ఇప్పుడు కూడా ప్రసారం చేస్తున్నారు ఫోన్ ఇన్ లైవ్, అప్పట్లో గంటన్నర రెండు గంటల పాటు కూడా ప్రతిరోజు వినిపించటం, ఫోన్ ఇన్ లైవ్ కూడా జరిగింది. మాకు నచ్చిన పాటలు వెంటనే ఏ పాట అడిగితే ఆ పాట లేదనకుండా వినిపిస్తూ ఉండేవారు ఫోన్ ఇన్ లైవ్లో. ఇలా ఎన్నో విజ్ఞాన వినోద విశేషాలు అందిస్తూ మరి మానవాళికి ఒక విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా ఆకాశవాణి కేంద్రాలన్నీ కూడా నిజంగా కృషి చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే స్మార్ట్ ఫోన్స్లో కూడా యాప్ల ద్వారా దేశంలో గల ఆకాశవాణి కేంద్రాలు కూడా అన్నీ వస్తున్నాయి. ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆకాశవాణి కళాకారులందరికీ, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నల్లమిల్లి వెంకటరెడ్డి, మాచవరం.
1: మీరు ఇంతవరకు 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రోత శ్రీ నల్లమిల్లి వెంకటరెడ్డి ఆకాశవాణితో వారి అనుబంధం విన్నారు. సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాయిద్య సంగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 10 సెకండ్లు కావస్తుంది. ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటలకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య హిందీలో వార్తలు. 9 గంటలకు న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు టాక్ ఇన్ ఇంగ్లీష్ యువర్ మనీ అండ్ యువర్ బ్రెయిన్ హౌ పీపుల్ బిహేవ్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఈ అంశంపై డాక్టర్ కె సత్యనారాయణ గారి ఆంగ్ల ప్రసంగం ఉంటుంది. 10 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందే మాతరం బృందగానం రచన శ్రీ సుబ్రహ్మణ్య భారతి సంగీతం కుమారి వింజమూరి లక్ష్మి. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని. 6 గంటల 30 నిమిషాలకు చింతన వ్యాఖ్యానం శ్రీ కుటుకుప్పల సూర్యారావు గారు. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు చిరుధాన్య పంటల సాగు గిట్టుబాటు చేసుకుందాం డాక్టర్ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట తర్వాత 90 ఏళ్ళ ఆకాశవాణి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త పి శ్రీదేవి గారి ఆకాశవాణితో అనుబంధం అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. తర్వాత భారత రాజ్యాంగం విశిష్టత శ్రీ డిఎస్ ప్రభాకర్ రావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తర్వాత భక్తి సంగీతం కుమారి విఆర్పి సంతోషి హెచ్ రామచరణ్ వైలిన్ శ్రీ మౌడూరి సూర్యప్రసాదరావు మృదంగం. తర్వాత పుష్పాంజలి సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి సమాచారవాణి. ఇవి తర్వాత 8 గంటల 30 నిమిషాలకు తిరుపతి జిల్లా సమాచార లేఖ రచన ఎన్ జగదీష్. తర్వాత 8 గంటల 30 నిమిషాలకు కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ ఏవిఎస్ కృష్ణారావు గారి గానం. కొమండూరి కృష్ణమాచార్య గారి వయలిన్ శ్రీ వంకాయల వెంకట నరసింహం గారి మృదంగం. 10 గంటలకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంగమంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

పది గంటల 30 నిమిషాలకు 97 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం రెప్పలేని కన్న ఓ రూపకం. రచన డాక్టర్ బండి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్. 10 గంటల 30 నిమిషాలకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12 గంటల 40 నిమిషాలకు సంధ్యారాగం. ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ తేతరి దిలీప్ కుమార్ రెడ్డి. 1 గంట 30 నిమిషాలకు మహిళా స్త్రీల కార్యక్రమం. క్షమాపణతో బలపడే బంధాలు వ్యాఖ్యానం డివి మానస. 2 గంటల 30 నిమిషాలకు రంగస్థల కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఆంజనేయుని పాత్ర శ్రీ డిటి రామనాయుడు గారి రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం ముంతా లక్ష్మణరావు. సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు మా పదం మీ భావం కార్యక్రమం ప్రసారమవుతుంది. 5 గంటల 50 నిమిషాలకు ఉద్యోగ వార్తలు. 6 గంటలకు సమాచారవాణి. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 97 ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి భావగీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు ప్రసారం చేయబడతాయి. తర్వాత 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటలకు 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు. 7 గంటల 15 నిమిషాలకు పల్లె సీమలు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్. 8 గంటలకు 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు. 10 గంటలకు హరికథ గానం ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వయోలిన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషికి గాను పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారంభీలున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెగావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పిజి రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పిఎన్జి కనెక్ట్

0: కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 287,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: रिफाइनरी प्रोडक्शन एलपीजी का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. एलपीजी घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले चार दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले चार दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
0: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి ఘోడి నృత్యాలను ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ్ నివాస్, మవోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు అరగంట సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర, ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్ధీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నాంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ను ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల గుండా వచ్చి అన్ని ప్రవేశ వర్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్ధతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలమేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాలకార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్య బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసు

పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగవేట్రీ కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఇటకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం.
2: సో ఈరోజు మనం వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది, గతంలో ఎలా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము, రాబోయే ఈ వ్యవసాయ సీజన్కి ఎలా ఉండబోతుంది అనే కార్యక్రమంపై మనం ఈరోజు చర్చించుకుందాము. వ్యవసాయం మనందరికి తెలిసిందే, పెరుగుతున్న జనాభాలకు అనుగుణంగా అవసరాలు తీర్చడానికి పంట ఉత్పత్తి ఉత్పాదకులు పెంపొందించడం అనేది వ్యవసాయం. మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వచ్చేస్తే ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో సాగుకు అనువైన భూమిగా ఇప్పుడు 80 లక్షల హెక్టేర్ల విస్తీర్ణం ఉన్నప్పటికీ దానిలో 41 లక్షల హెక్టేర్లు మాత్రమే సాగుకు వినియోగపడుతుంది. పంటల సాగు అనేది ప్రధానంగా దేని మీద ఆధారపడి సాగు చేపట్టబడుతుంది, దాని ఉత్పత్తి పెంచబడుతుంది అంటే ప్రధానంగా దానికి మూలం నీరు. నీరు అనేది ప్రధాన మూల అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నీరు ఈ వ్యవసాయానికి ఎలా విచ్చేస్తుందంటే మనందరూ తెలిసిన విషయమే, ఋతుపవనాల ద్వారా వర్షం రూపంలో ఇది వ్యవసాయానికి సహాయం చేస్తుందని మనందరూ తెలుసు. అలాగే వ్యవసాయానికి కావలసిన నీరు ఆ డ్యాముల్లో నిలబెట్టడానికి కానీ కాలువల ద్వారా సప్లై చేసి పంట దిగుబడులు సాధించడానికి కూడా ఈ ఋతుపవనాలే ప్రధాన కారణం. అయితే ఈ ఋతుపవన సిస్టమ్ అనేది భారతదేశ వాతావరణ పరిస్థితుల ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రమారవి 80% వర్షపాత నీరు ఈ ఋతుపవనాల వల్లనే విచ్చేస్తుంది. ఈ రెండు ఋతుపవనాలన్నీ రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి నైరుతి ఋతుపవనము, ఈశాన్య ఋతుపవనాలుగా చెప్పబడతాయి. ఈ నైరుతి ఈశాన్య ఋతుపవనాల ద్వారా విచ్చేసినటువంటి ఆ వర్షం అనేది విస్తరణ ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆ లింక్ చేయబడినటువంటి వివిధ రకాలైన టెలీ కనెక్షన్ సిస్టమ్తో నిమిత్తమై ఉంటాయి. ఉదాహరణకి అందులో ప్రధానమైనది ఎల్నినో లానినో వాతావరణ పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ ఋతుపవనాలు మనకందరికి తెలిసిన విషయమే, క్రమం తప్పకుండా జూన్ 1వ తేదీ నుంచి మొదటి వారంలో భారత భూభాగాన్ని అండమాన్ నికోబార్ ఐలాండ్ ద్వారా కేరళను తాకి తద్వారా దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం అంతా వ్యాపించి మనకి ఆ సాగుకి తాగుకి అనుకూలమైన నీటిని మనకి ఈ మాన్సూన్స్ ద్వారా మనకు రావటం సహజం. అయితే అప్పుడప్పుడు ఈ ఋతుపవనాలు అనేవి కొన్ని సందర్భాల్లో మార్పు చేయటం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉద్గారాల కారణంగా ఈ మాన్సూన్

యొక్క క్రమం అనేది తప్పటం జరుగుతూ వస్తుంది. ఈ క్రమం తప్పటానికి ప్రధాన కారణంగా చెప్పే విషయాలు ఇప్పుడు మనం ఎలినో అని చెప్పుకుంటున్నాం. ఈ ఎలినో ద్వారా ఇప్పుడు ఏమి సంభవిస్తుంది అనేది రైతుల్లో ఉన్న ఒక ఆందోళన. ఈ ఆందోళన తొలగించే ప్రయత్నం చేద్దాము. అయితే ఆందోళన పలాల్సిన పని లేదు, కానీ అవగాహనతో గనక మనం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మనం చేపట్టినట్లయితే రైతాంగం మంచి దిగుబడిని మంచి ఉత్పాదకతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎలినో అంటే ఏంటి, ఈ భారత ఋతుపవనాలని ఈ ఎలినో ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ ఎలినో అనేది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగటాన్ని మనం ఎలినో అని అంటాము. ఎలినో సంవత్సరాల్లో సాధారణంగా తక్కువ వర్షపాతం లేదా వర్షపాతంలో వ్యత్యాసం లేదా వర్షపాత విస్తరణలో మార్పులు జరగటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. దానికి వ్యతిరేక దిశగా మరియు లానినా అని కూడా అంటాము. అంటే సముద్ర ఉష్ణోగ్రతల యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గటం, చల్లబడటం, తద్వారా మంచి ఋతుపవనాలు భారతదేశం వైపుకి విస్తరించడానికి ఈ రెండు కార్యక్రమాలు చాలా ప్రభావితం చేస్తాయి అనేది మన శాస్త్రీయ దృక్పథంలో తెలుస్తుంది. సో ఈ ఋతుపవనాలలో మార్పులు సంభవించినప్పుడు కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు ఎలా ఉంటాయి అనే దాన్ని మనం ఒకసారి, అంటే ఒకసారి లానినా గనక పరిస్థితులు మనకు వచ్చినట్టయితే ఎలా ఉంటాయి, సాధారణంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఋతుపవనాలు ఎలా వస్తాయని మనం ఒకసారి గమనించినట్లయితే, సాధారణ పరిస్థితుల్లో ఋతుపవనాలు సాధారణంగా వేసవికాలం అంటే ఏప్రిల్ మేలో భారత భూభాగం చాలా వేడెక్కుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో 40 డిగ్రీలు పైగా పెరగటం జరుగుతుంది. దీని ఫలితంగా భూమిపై తక్కువ పీడన వ్యవస్థలు ఏర్పడతాయి. అదే సమయంలో సముద్రంలోని యొక్క సముద్రాల ఉపతల ఉష్ణోగ్రత పెరగటం వల్ల అధిక పీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఈ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడనం వైపుకి గాలి వీయటం వలన ఈ ఋతుపవనాలు అనేవి సముద్రం అంటే హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బెంగాల్లో ఏర్పడినటువంటి ఈ వేగాలు భూమి వైపుకి నెట్టబడతాయి అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా రైతులకు కావలసినటువంటి నీటి లభ్యత ఈ ఋతుపవనాల ద్వారా లభించటం జరుగుతూ వస్తుంది. అలాగే మరి ఒక విషయం ఏంటంటే గాలుల దిశ, అంటే గాలి ఎటు నుంచి ఎటు వైపు వీయాలి, ఎటు నుంచి ఎటు వీస్తే గనక ఈ ఋతుపవనాలు భారత భూభాగానికి వస్తాయని మనం ఒకసారి గమనిస్తే, ఉదాహరణకు ఋతుపవనాలు అరేబియా సముద్రంలోనో లేదా హిందూ మహాసముద్రంలో ఏర్పడినప్పుడు అవి ఉత్తర వైపుకి గాలి వీచినట్లయితే ఆ ఉత్తరం వైపుకి వచ్చి భూభాగాన్ని తాగి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ద్వారా భారత భూభాగాలు చేరి తద్వారా మనకు రైతాంగానికి కావలసినటువంటి వర్షాన్ని ఇచ్చేయటం సర్వసాధారణమైన పరిస్థితి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనది భారతదేశం అనేది సబ్ ట్రాపికల్ కాంటినెంట్, అంటే మూడు వైపుల నీరు ఉంటుంది, ఒకవైపు పర్వతాలు ఉంటాయి, మూడు వైపుల నీరు ఉండటం వల్ల ఇది సబ్ ట్రాపికల్ క్లైమాటిక్ కండిషన్స్ గా చెప్పుకుంటాము. అంటే ఇక్కడ ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్స్ అని, అంటే భూమధ్య రేఖకి ఎగువన భూమధ్య రేఖకి దిగువనున్న ప్రాంతాలని మధ్యలో ఉన్న దాన్ని ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ గా చెప్పబడతారు. అంటే ఈ ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ లో జరిగేటువంటి వివిధ రకాలైన అంటే గాలులు ఆకర్షించి మేఘాల ఏర్పాటులో సహాయపడుతుంది. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ స్థానము మరియు కదలిక భారతదేశంలో వేసవి మాన్సూన్స్ బలము మరియు వర్షపాతాన్ని నిర్ణయించట్లో ప్రధాన పోషిస్తుంటాయి. ఇవి రెండు శాఖలుగా విస్తరించి ఉంటాయి. ఒకటి వచ్చి నైరుతి ఋతుపవనం, రెండోది వచ్చి ఈశాన్య ఋతుపవనం. నైరుతి ఋతుపవనం అనేది జూన్ నుంచి సెప్టెంబర్ కాలం వరకు నైరుతి ఋతుపవనంగా చెప్పుకుంటాం. అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఇచ్చేసే వర్షాన్ని మనం ఈశాన్య ఋతుపవనంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ఋతుపవనం అనేది ఎలా ఈ ఎలినో లేదా అంతర్జాతీయ టెలీ కనెక్షన్ సిస్టమ్స్ ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాము. ఉదాహరణకి ఎలినో మరియు లానినా, తర్వాత ఇండియన్ డైపోల్ మూమెంట్ అని, ఇవి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో జరిగే మార్పులు, అలాగే యూరోపియన్లో ఉండేటువంటి మంచు కవరేజీ, అట్లానే మస్కరేనియన్ దీవుల్లో ఉండే అధిక పీడనం, అలాగే సోమాలియా జెట్ స్ట్రీమ్స్, అలాగే టిబెట్ భూముల్లో వేడిగాలులు, అలాగే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో వాతావరణ పీడన మార్పుల వల్ల ఏర్పడే డోలనాల వల్ల కూడా ఈ ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది పనితీరు ఆధారపడి ఉంటుంది. అవే కాకుండా అట్లాంటిక్ మహాసముద్రంలో దశాబ్దాల పాటు కొనసాగే ఉష్ణోగ్రత మార్పుల చక్రాలు కూడా ఈ ఋతుపవనాన్ని

ప్రభావితం చేస్తాయి. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో దీర్ఘకాలిక అంటే దశాబ్దాల కాలంలో ఉష్ణోగ్రతలో వచ్చే మార్పుల కారణాల వల్ల కూడా ఈ ఋతుపవనాల యొక్క ఆగమనం లేదా పనితీరులో వ్యత్యాసాలు గమనించడం జరుగుతుంది. అలాగే భూమధ్య రేఖ ప్రాంతాల్లో తక్కువ కాలంలో కదిలే వర్షపాతం మరియు గాలుల యొక్క చక్రం కూడా ఈ ఋతుపవన యొక్క పనితీరును నిర్ణయిస్తాయి. అలాగే అరేబియా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు, అలాగే బంగాళాఖాతంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇవి కాకుండా భారత భూభాగం మరియు సముద్రాల మధ్య ఉష్ణోగ్రతల తేడాలు అంటే భూమి సముద్ర ఉష్ణ వ్యవస్థలు కూడా మనకి ఈ ఋతుపవనాల ఆగమనంపై మరియు వాటి పనితీరు మరియు వాటి విస్తరణ దాని ఫలితం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సాగు విస్తరణ అట్లాగే జనాల అవసరాలకి అత్యంత ముఖ్యమైన తాగునీటికి కూడా చాలా ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా ఈ వాతావరణ పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నటువంటి ఋతుపవనాల కార్యక్రమాలని నియంత్రిస్తూ ఉంటాయి అన్నట్లు ఎలాంటి సందేహం లేదు. అలాగే ఎల్నినో ప్రభావం వ్యవసాయంపై ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాము. అయితే ఈ చర్చా కార్యక్రమంకి వెళ్లే ముందు ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని ఎల్నినోలు వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో సైకిల్ ఎలా ఉండబోతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎల్నినో వస్తుంది, దానికి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 1900 అంటే 40వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఉదాహరణకు 2023-24ను మనం ఒకసారి గమనించినట్లయితే అవి అత్యంత ఉష్ణ సంవత్సరాలుగా లెక్కించబడ్డాయి. అలాగే ఈ రాబోయే 2026 కూడా ఉష్ణ సంవత్సరంగా లెక్కించడానికి చాలా అవకాశం ఉందనేది వాతావరణ శాస్త్రవేత్తల అంచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే 1990 నుంచి ప్రస్తుతం ఎల్నినో ప్రభావాలు పెరుగుతూ వస్తున్నాయని, ఈ దీని సైకిల్ 2 నుంచి 7 సంవత్సరాల వ్యవధి కాలంలో చక్రంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని మనకి ఈ శాస్త్ర సాంకేతిక ప్రతులు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు గనక మనం గతంలో చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం ఎల్నినో సంవత్సరాల్లో ఏ విధంగా వర్షపాతానికి ఇబ్బంది పడింది, అలాగే సాగు విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఏ పంటలు ఈ ఎల్నినో ప్రభావానికి లోనైనవి అని గమనించినట్లయితే 2002 ఈ ఎన్సో సూచిక అంటే ఎల్నినో ప్రభావిత అంశాన్ని ఎన్సో ఇండెక్స్ ద్వారా సూచించబడుతుంది. ఈ ఎన్సో ఇండెక్స్ గనక 2002 గమనించినట్లయితే ఇది +0.1.3 నుంచి 1.5కి పెరగటం వల్ల ఆ ఉష్ణోగ్రత పెరిగి బలమైన ఎల్నినో పరిస్థితి ఏర్పడినట్లు మనకు చరిత్రలు చెబుతూ వస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన వర్షపాతం అంటే సాధారణ వర్షపాతానికన్నా కూడా -33% తక్కువ అంటే లోటు వర్షపాతం నమోదు కావడం వల్ల పంటలపై సాగుపై తీవ్ర ప్రభావం చూపించడం జరిగింది. ఫలితంగా సాగు విస్తరణలో 29% తగ్గుదల నమోదు కాబడి తద్వారా కొన్ని రకాలైన పంటలు వరి, మొక్కజొన్న, ప్రత్తి లాంటి పంటలు ఒడుదులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అలాగే మరి ఒక 2004 కూడా ఇలాంటి ఎల్నినో ప్రభావ పరిస్థితి వలన సాగు వలన ఆంధ్ర రాష్ట్రంలో -13% తక్కువ వర్షపాతం నమోదు కాబడి అలాగే సాగు విస్తరణలో -14% సాగు విస్తరణ తగ్గటం ద్వారా కొన్ని రకాలైన పంటలు ప్రభావితం అవి ఉత్పత్తి ఉత్పాదకులు వ్యత్యాసాలు గమనించబడ్డాయి. అలాగే 2009, 2015, 2019, 2024 కూడా ఈ ఎల్నినో ప్రభావిత అంశాల కారణంగా వర్షపాతమైన తనదైన ముద్ర వేయటం వల్ల వర్షపాతం సాధారణ వర్షపాతం కన్నా దిగువ నమోదు కాబడి తద్వారా పంటల విస్తరణ, సాగు విస్తరణ, తాగు కావలసినటువంటి నీటి కొరతను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజాంగం ఎదుర్కోవడం గమనించటమైనది. అలాగే మనం ఇప్పుడు ఈ ఎల్నినో గురించి గతంలో ఈ సంవత్సరాలు మనం ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఈ ఎల్నినో పరిస్థితులను మరి మన రాష్ట్రంపై ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ సాగు విస్తరణే కాకుండా అలాగే వర్షపాత విస్తరణే కాకుండా రిజర్వాయర్లో నీటి నిల్వలపైన కూడా దీని ప్రభావం అధికంగా ఉందని గమనించబడింది. అలా చూసినప్పుడు 2002 మనం సాధారణ స్టోరేజ్ కన్నా 20 నుంచి 30% వరకు నీటి నిల్వలు చేయటం జరిగింది 2002 ఈ ఎల్నినో ప్రభావం. అలాగే 2004 60 నుంచి 80% వరకే డ్యాముల్లో నీటి నిల్వ చేయటం జరిగింది. ఇలా చూసుకుంటూ

2009, 2015, 2019, 2024, 25 గనక చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఈ సంవత్సరాల్లో గరిష్ట స్థాయిలో రిజర్వాయర్లో నీటి నిల్వలు లేకపోవటం గమనించబడింది. దీని అంతటికి ప్రధాన కారణం ఎలినోగా మనం చెప్పవచ్చు. అంటే ఎలినో యొక్క ప్రభావ ఫలితంగా రాష్ట్రంలో విస్తరించాల్సినటువంటి ఋతుపవనాలు సకాలంలో విస్తరించకపోవడం, తన ఫలితాన్ని సక్రమంగా పనిచేయకపోవటం, అంటే వర్ష విస్తరణలో వ్యత్యాసములు మార్పుల కారణంగా ఈ విధంగా సాగు విస్తరణ, అలాగే సాధారణ వర్షపాతం రాకపోవడం, అలాగే రిజర్వాయర్లు నీటి నిల్వల్లో వ్యత్యాసం మనం గమనించి, దీన్ని బట్టి మనకేమి తెలుస్తుందంటే రాబోయే ఎలినో వాతావరణ పరిస్థితులు గనక గరిష్టంగా ఉన్నట్లయితే, దాని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే వ్యవసాయంలో కొంత ప్రభావం జరిగే మనం రైతంగా ఎదుర్కొనవలసి ఉంటుంది. సో మొత్తంగా ఎలినో అంటే పసిఫిక్ మహాద్వీప సముద్రంలో ముఖ్యంగా పెరు తీరానికి సమీపంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగటం వల్ల ఏర్పడే సహజ వాతావరణ సముద్ర దృగ్విషయాన్ని మనం ఎల్నో అంటాము. దీనికి వ్యతిరేకంగా అంటే సముద్రం నీటి ఉపరితలం చల్లబడటాన్ని దానిన వాతావరణ పరిస్థితిగా చెబుతాం. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగటం కానీ లేదా తరగటం కానీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అలాగే దీనిలో యొక్క శాస్త్రీయ నేపథ్యం లేదా భారత ఋతువులపై దాని ప్రభావం ఎలా ఉంటుందని మనం ఒకసారి గమనిస్తే, సాధారణంగా ఈ ట్రేడ్ గాల్లు వేడి సముద్ర జలాలు ఇండోనేషియా ఆస్ట్రేలియా వైపు నెట్టడంతో భారతదేశంలో ఋతుపవనాలు బలంగా ఏర్పడతాయి. అంటే భారతదేశంలో ఋతుపవనాలు బలంగా ఉండాలంటే సముద్రంలో ఏర్పడినటువంటి వేడి గాలులు ఇండోనేషియా వైపుకి ఆస్ట్రేలియా వైపుకి నెట్టినట్లయితే మన భారతదేశంలో ఋతుపవన యొక్క పనితీరు బాగా ఉంటుందనేది ఇక శాస్త్రీయ దృక్పథం మనకు తెలియజేస్తుంది. అలాగే ఎల్నో సమయంలో ట్రేడ్ గాలు బలహీన పడటంతో వేడి సముద్ర జలాలు తూర్పు పసిఫిక్ వైపుకు వ్యాపించి, అంటే దాని అర్థం ఏంటంటే ఆసియా వైపుకు, పశ్చిమ ఆసియా వైపు గనక ఈ వేడి గాలు, అంటే హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్ వైపు గనక ఈ వేడి గాలులు విస్తరించినట్లయితే అదే సమయంలో ఏర్పడినటువంటి ఋతుపవనాలపై దాని ప్రభావం, ఉదాహరణకు మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే వేడి నీళ్లు చన్నీళ్లు కలిపినప్పుడు ఒకే నోట, అంటే వేడి నీరు చన్నీరు కలిపినప్పుడు మొత్తం చల్లగా ఏది ఎక్కువైతే దానిలోకి మారుతుంది కాబట్టి ఆ ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే వేడి గాలులు అనేవి ఇండోనేషియా వైపుకి నెట్టాలి లేదా ఆస్ట్రేలియా వైపుకి నెట్టాలి. అలా కాకుండా పసిఫిక్ వైపు అంటే మనకు ఆసియా వైపుకు, పశ్చిమ ఆసియా వైపుకి నెట్టినట్లయితే అదే టైంలో ఏర్పడేటువంటి ఈ ఋతుపవనాలపై దాని ప్రభావం ఉంటుందనేది ఈ శాస్త్రీయ దృక్పథం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ ఎలినో పరిస్థితుల్ని ఎలా గమనిస్తాం? ప్రపంచవ్యాప్తంగా లేదా విశ్వవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఎలినో లేదా లారినా వాతావరణ పరిస్థితులను మనం ఎలా కొలవాలి? ఏ పద్ధతి ద్వారా లేదా ఏ సూచికల ద్వారా దీన్ని నిర్ణయిస్తారు? ఏ సూచిక వాడి ఇది ఎలినోనా లానినా అని చెప్తారని మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రధానంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వాతావరణాలు వేడెక్కటాన్ని మనము ఎన్సో ఇండిసెస్ అనే సూచిక ద్వారా సూచించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఇక్కడ మీకు 5 ఎన్సో ఇండిసెస్ని మీకు పరిచయం చేస్తాను. 1 నీనో ఇండెక్స్ 3.4 అనేది, 2 నీనో ఇండెక్స్ 1+2, 3, 4, అలాగే ఇండియన్ ఓషన్ డైపోల్ మూమెంట్, అలాగే అట్లాంటిక్ సీ సర్ఫేస్ టెంపరేచర్, అలాగే పసిఫిక్ డైపోల్ ఆసిలేషన్. ఈ ఇండిసెస్ను ఉపయోగించి అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, జాతీయ వాతావరణ సంస్థలు కానివ్వండి, ఈ ఎన్సో అంటే ఎల్నో మరియు లానినా కండిషన్స్ రెంటిని కలిపి ఎన్సో అని అంటాం. ఈ ఎన్సో వాతావరణ పరిస్థితిని ఈ ఇండిసెస్ ద్వారా మనం ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటూ వస్తూ ఉంటాం. అయితే ఈ ఎన్సో ఇండెక్స్ల గనలో ఇది అతి ముఖ్యమైన ఎన్సో ఇండెక్స్ ఏంటంటే నీనో 3.4. ఈ నీనో 3.4ను ఉపయోగించి పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలో ఏర్పడే మార్పులను గమనించట ద్వారా మనం ఎలినో వాతావరణ పరిస్థితి ఇచ్చేస్తుందా లేదా లానినా వాతావరణ పరిస్థితి ఇచ్చేస్తుందా అనేది నిర్ణయించడానికి వాడే సూచిక నీనో 3.4. అలాగే మిగతా సూచికలు మిగతా పసిఫిక్ మహాసముద్రం కాకుండా హిందూ మహాసముద్రం, ఇతర సముద్రాల్లో ఉన్నటువంటి నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు మనం ఉదాహరించిన ఈ ఇన్సో ఇండెక్స్ను ఉపయోగించడం ద్వారా మనకు జరగబోయే రాబోయే వాతావరణ ప్రపంచవ్యాప్తంగా జరిగే వాతావరణ

వాతావరణ మార్పులను మనకు ఎప్పటికప్పుడు ప్రజానీకానికి చేరవేయటం జరుగుతుంది. అయితే ఈ ఎలినో ప్రభావంతో మనకి ఏం జరుగుతుందని మనం ఒకసారి గమనించినట్లయితే, ఉదాహరణకి రాబోయే కాలం అంటే ఈ సంవత్సరం 2026లో ఈ ఎలినో ప్రభావం ఏమైనా ఉండొచ్చా, అంటే ఉంటే ఏం జరుగుతుంది, దాని ప్రభావ ఫలితాలు ఎలా ఉంటాయని మీరు ఒకసారి గమనించినట్లయితే, వ్యవసాయంపై ఎలినో ప్రభావాలు ఎలా ఉంటాయని మీరు ఒకసారి గమనించితే మనకి అధిక ఉష్ణోగ్రతలు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ అధిక వర్షం ఉండటం ఒకటే కాకుండా వర్షాల మధ్యలో విరామం లేదా ఆశించిన వర్షపాతం విచ్చేయకపోవడం లేదా ఎక్కువ వర్షాలు ఒకేసారి పడిపోవడం లేదా దీర్ఘకాలిక వర్షాలకు మధ్య వర్షం మధ్య ఎక్కువ అంతరాయాలు ఉండటం లేదా తుఫానుల రూపంలో ఒకేసారి వర్షాలు వచ్చి పంటలు నష్టం చేయడం, ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఈ ఎల్నో ప్రభావంతో వచ్చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పాము వర్షపాతంలో వ్యత్యాసాలు ఉంటాయని, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఉంటాయని చెప్తుంది. ఇలాంటి అధిక ఉష్ణోగ్రత లేదా అల్ప వర్షపాత పరిస్థితులు అయితే వ్యవసాయానికి సంబంధించి ఏం జరుగుతుంది, పంటలు విత్తినప్పుడు పంట మొలక శాతం తగ్గటానికి అవకాశం ఉంది, అలాగే పంట పెరుగుదలకు మందగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ అన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే సరైన వర్షం వచ్చేయకపోవటం వల్ల నేలలో తేమ తగ్గిపోవటం, తద్వారా మనం రైతాంగం విత్తిన విత్తనము సకాలంలో విత్తనం విత్తలేకపోవటం ఒక కారణమైతే, విత్తిన విత్తనం మొలక శాతంలో తగ్గుదల గమనించటం అలాగే పెరుగుదల గమనించటం జరుగుతూ వస్తుంది. ఇవన్నీ కాకుండా పంట మధ్యలో గనక ఈ ఉష్ణోగ్రత పెరగటం గనక గమనించినట్లయితే ఈ ఉష్ణతాపం వల్ల తెగుళ్ళు పెరగటం, తద్వారా దిగుబడి తగ్గటం, నీటి కొరతలు ఏర్పడటం, అట్లానే పంట ఎండిపోవటం, గింజల సరిగా నింపుకోకపోవటం, ఈ వేడిగాలుల ప్రభావం వల్ల వ్యవసాయంపై పెట్టే ఖర్చు రైతాంగానికి అధికం కావటం, ఫలితంగా తక్కువ దిగుబడి, తత్ఫలితంగా ఆదాయ వ్యయాల వ్యత్యాసాలు రావటం అనేది సర్వసాధారణంగా జరిగే పరిస్థితులు. అలాగే మనం ఇప్పుడు ఎల్నో గురించి చెప్పాం, ఏ ఇండిసెషన్ వాడతాం, ఎలా వాడతామో, దానివల్ల ప్రభావితమయ్యే అంశాలు ఏమిటి, పంటలకు సంబంధించి తాగునీటికి సంబంధించి ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ ఎల్నో వాతావరణ పరిస్థితుల్ని ఎవరు గమనిస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు గమనిస్తారు, ఏ సంస్థలు గమనిస్తాయి, ఎలా కొలుస్తాయి, ఎలా రైతాంగానికి చేరవేస్తాయి లేదా ప్రజానీకానికి ఎలా చేరవేస్తాయి అని మనం ఒకసారి గమనిస్తే, నేను చెప్పిన ఈ ఎన్సో ఇండెక్స్లు అన్నీ కూడా ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు తనిఖీ చేస్తారు, ఎవరు దాన్ని గమనిస్తారు అని చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ సంస్థల ప్రధానమైనది వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అంటాము. ఇది జెనీవాలో ఉంటుంది. ఇది అంతర్జాతీయ వాతావరణ సంస్థ. అలాగే మన భారతదేశానికి వచ్చే చూసుకున్నట్లయితే ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ పూణేలో ఉంటుంది. ఇది వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అనుసంధానంతో ఎప్పటికప్పుడు ప్రపంచ వాతావరణ పరిస్థితులు అలాగే భారత వాతావరణ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతాయని అంచనా వేస్తూ వస్తుంది. ఇవి కాకుండా నోవా అంటే ఇది అమెరికా సంస్థ, అలాగే నాసా అమెరికా సంస్థ, అలాగే ఇన్కాయిస్ ఇలాంటి రకరకాల అంతర్జాతీయ సంస్థలన్నీ కలిసి ఇంటిగ్రేటెడ్గా సమగ్రంగా ప్రపంచ వాతావరణాన్ని అలాగే దేశీయ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు లెక్కించుకుంటూ జరగబోయే వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, గతంలో ఎలా దీని పరిస్థితి ప్రభావాలు ఉన్నాయి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు సర్వసాధారణంగా ఈ అంతర్జాతీయ సంస్థలు జాతీయ సంస్థల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఎలినో అంటే ఏంటి అనుకున్నాము, ఎలినోని ఎవరు ఎలా కొలుస్తారు, ఏ అంతర్జాతీయ సంస్థలు జాతీయ సంస్థలు కొలుస్తాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ చూసుకల ఆధారంగా అది ఎల్లినో వస్తుందా లానినా వస్తుందా అని చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయానికి ఎన్నుకైనటువంటి ఋతుపవనాలు వ్యవస్థని దాని ప్రభావం ఎలా ఉంది, గత 5 ఏళ్ళ కొన్ని సంవత్సరాల ఉదాహరణతో మనకు ముందుంచడం జరిగింది. అయితే ప్రస్తుతం 2026లో ఎల్లినో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రపంచ సంస్థల అంచనా ప్రకారం అంటే ఎలా ఉండబోతుంది అంటే ప్రిడిక్టబిలిటీ అంటాము, అంటే ముందు సూచికగా ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనా ప్రకారం మనం గమనించినట్లయితే జనవరి ఫిబ్రవరి మాసాలలో ఈ ఎల్నో వాతావరణ పరిస్థితులు ఒక దశ నుంచి ఇంకో దశకి మారే పరిస్థితుల్లో ఉంటాయి అనే

అనేది ఈ ప్రపంచ వాతావరణ సంస్థల అంచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే ఏప్రిల్ జూన్ మాసానికి వచ్చేటప్పటికి ఈ ఎన్సో పరిస్థితులు అంటే ఎల్లినో లేదా లానినా వాతావరణ పరిస్థితులు న్యూట్రల్ దశలో ఉంటాయి అని మనకి ఈ ప్రపంచ వాతావరణ సంస్థలు మనకు ముందస్తు అంచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే అత్యంత ముఖ్యమైన నెలలు అంటే జూలై సెప్టెంబర్, సర్వసాధారణంగా జూలై టు సెప్టెంబర్లో పంటలన్నీ విత్తి ఉంటాయి. పంటలన్నీ పొలంలో ఏపుగా పెరిగి పుష్పించి కాయ పిందె ఏర్పడి ఫలసాయాన్ని ఇచ్చే దశలో ఉంటాయి. ఈ దశలో మనకి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఋతుపవనంలో వచ్చేటువంటి ఋతుపవనాల ద్వారా విచ్చేసినటువంటి వర్షపాతం చాలా అనుకూలంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రపంచ వాతావరణ సంస్థలు సూచించిన విధంగా ఎల్లో వాతావరణ ఎన్సో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారంటే ఈ జూలై సెప్టెంబర్ మాసాల్లో ఈ ఎన్సో వాతావరణ పరిస్థితులు అంటే ఎల్నో వాతావరణ పరిస్థితులు డెవలప్ అవుతాయి అంటే ప్రారంభమవుతాయి అని సూచిస్తుంది. అంటే ఈ ఎల్నో వాతావరణ పరిస్థితి ప్రారంభం అవడం అదే సమయంలో పంట ఏపుగా పెరిగి పంటకు కావలసినటువంటి నీటి వనరుల కోసం ఎదురు చూస్తూ అధిక దిగుబడి కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితిలో ఈ ఎల్నో అభివృద్ధి చెందితే దాని యొక్క ప్రభావం పంటపై అధికంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అక్టోబర్ డిసెంబర్లో ఈ ఎన్సో అంటే ఈ ఎలినో కండిషన్స్ తారాస్థాయికి చేరుతాయనేది ఒక వినికిడి. ఇది ఈ ప్రపంచ అన్ని వాతావరణ అంచనా సంస్థలు చెప్పేటువంటి ఈ ఎన్సో సూచిక ఆధారంగా రాబోయే 2026 సంవత్సరంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు అదే పరిస్థితుల్లో అదే సమయంలో భారతదేశం యొక్క ఋతుపవనాలపై దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుందన్నట్టు సందేహం లేదు. అది భారతదేశ ఋతుపవనాల విస్తరణ మీద ఉంటుందా, భారతదేశ ఋతుపవనాల ఆరంభంపై ప్రభావం ఉంటుందా, లేదా ఋతుపవనాల మధ్యలో దాని యొక్క ప్రభావం ద్వారా విస్తరణ లేక దాని యొక్క ఫలితం మీద ప్రభావం ఉంటుందా అనేది మనము వేచి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ రైతాంగాన్ని వ్యవసాయమే ప్రధాన ఎన్నెముక కాబట్టి వ్యవసాయాన్ని ఎవరూ నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ముందుకెళ్ళాలి కాబట్టి ఈ పరిస్థితులను గమనించుకుంటూ రైతాంగాన్ని దానికి కావలసిన పంట విధానాలు ఏ పంట తీసుకుంటే మంచిది, ఎలాంటి పంట తీసుకుంటే మంచిది, ఇలా అలాంటి వాతావరణ పరిస్థితులు ఇలా రాబోతున్నాయి, వస్తే ఏంటి, రాకపోతే ఎలా ఉండాలి, వస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనేది ఇక్కడ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఈ ఎన్సో ఇండెక్స్ కనుక ఇప్పుడు చూస్తే ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఇది ఎంతో కొంత వ్యవసాయంపై తనదైన ముద్ర వేసే పరిస్థితులు మెండుగా ఉన్నాయి, 50-60% ఉన్నాయని మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏప్రిల్లో సూచించిన ఎన్సో ఇండెక్స్ ప్రకారం ఏంటంటే 2024లో లానినా వాతావరణ పరిస్థితుల నుంచి న్యూట్రల్ దశకు చేరుకుని ప్రస్తుతానికి అది ఆ ప్రారంభ దశ నుంచి మొదలయ్యి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ మంత్లో అది తారాస్థాయికి చెందే అవకాశం ఉందని మనకి ఈ శాస్త్ర సాంకేతిక అంశాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటే మనం ఏం చేయాలని మనం ఒకసారి గమనించినట్లయితే రైతాంగం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఈ ఎన్నో పరిస్థితుల ప్రభావం వల్ల ఏం జరగబోతుంది, రాబోయే ఖరీఫ్ కాలం ఏం జరగబోతుంది, రాబోయే రబీ పంట కాలం ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి కనుక అంచనా వేసుకున్నట్లయితే ఇప్పుడు ఖరీఫ్ కాలాన్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ పంట కాలానికి వ్యవసాయ విధానం ఎలా ఉండబోతుంది అని మనం ఒకసారి గమనించినట్లయితే ఖరీఫ్ పంట కాలం కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నో ప్రభావం వల్ల భారత ఋతుపవనాలు రావాల్సిన సమయంలో కొంత ఆలస్యం అవటం అనేది జరిగేటానికి అవకాశం ఉంది. కాబట్టి ఖరీఫ్ పంట కాలం కొంత ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉందనేది ఈ ఎల్నో ప్రభావిత అంశంలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనవచ్చు. అలాగే మనకి డెల్టా ప్రాంతం, మనకు అందరు అనుకుంటారు డెల్టా ప్రాంతంలో కనాల్స్ ఉన్నాయి, నీళ్లున్నాయి, మనకి కొంత ప్రాబ్లం ఉండదని. కానీ ఈ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్స్ నిండాలి, కాలువల నిండా నీరు రావాలంటే ప్రధాన వనరు అయినటువంటి ఋతుపవనం సకాలం

0: వల్ల వచ్చి తనదైన ఫలితాన్ని సాధారణ వర్షపాతం ఇచ్చినట్లయితేనే మనకి ఈ రిజర్వాయర్ నిండటం, తద్వారా నీటి విడుదల సకాలంలో జరగటం, తద్వారా పంటలు సకాలంలో విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఖరీఫ్ పంట కాలంలో ఈ వాతావరణ పరిస్థితులు కనుక మనం ప్రభావితం అయితే డెల్టా ప్రాంతాల్లో కూడా నీటి పంపిణీపై కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను బట్టి మనం ఎలాంటి సూచనలు పాటించాలంటే, రైతాంగానికి నేను సూచించే అంశం ఏంటంటే, ఈ ప్రధానంగా పంట బీమా అవసరాలు పెంచుకోవాలి. ప్రతి రైతు తప్పకుండా పంట బీమాని తీసుకుని తద్వారా ఈ ఎలినో వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతాంగం పంటల బీమా పథకాన్ని తీసుకోవాలనేది నా అభిప్రాయం. తర్వాత రైతుల స్థాయిలో తక్కువ కాలంలో పండే రకాలను, కరువు నిరోధక రకాలను, అలాగే డ్రిప్, స్ప్రింక్లర్, మైక్రో ఇరిగేషన్ అలాంటి వ్యవస్థలను సమకూర్చుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించుకోవాలి. అలాగే నీటిని బంగారంలాగా వాడుకోవాలనేది నా అభిప్రాయం. అలాగే ఈ ప్రభుత్వ స్థాయిలో ఎప్పటికప్పుడు రైతాంగాన్ని సమయత్నం చేసే ఉద్దేశంతో ముందస్తు వాతావరణ వ్యవస్థలను బలోపేతం చేసి సమయానుకూలంగా భారత రైతాంగానికి ఈ వాతావరణం గురించి జరగబోయే మార్పులు తద్దనుగుణ తీసుకోవలసిన వ్యవసాయ ఆధారిత వ్యవసాయ సూచనలు చేపట్టి తగిన దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ, రైతాంగానికి మరి ఒక్కసారి ఈ పరిస్థితుల్లో మీరు నీటిని బంగారం కన్నా భద్రంగా వాడుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.
1: వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం, వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రత్నం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాత కార్యక్రమం కొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
5: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాలలో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతేకాదు $1 బిలియన్ ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది కూడా. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఆయా రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఇది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా గ్రామాలలో గ్రామ సమాఖ్యలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆర్థికంగా అదేవిధంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డిఆర్డీఓ నీలయ్య గారు.
6: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం తరఫున స్వయం సహాయక బృందాలను సమీకరించడము, ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, శిక్షణను అందించడము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి గిరిజన మహిళలు 22 మండలాలు ఉన్నాయి అందులో మాకు. సో 22 మండలాల్లో మేము 18,533 స్వయం సహాయక సంఘాలను ఇక్కడ సమీకరించడం జరిగింది. అందులో 181,808 మంది సభ్యులు

0: సంఘటితమయ్యారు. అలాగే మాకు ఒక 900 గ్రామ సమాఖ్యలు అంటూ ఉన్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటుంది. అది గ్రామ సమాఖ్యగా మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే, ఈ మహిళా స్వయం సహాయక బృందంలో మేము వీళ్ళకి అంటే ఈ ఏదైతే మన ఫండమెంటల్స్, స్వయం సహాయక సంఘాల కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్, వాళ్ళ పుస్తక నిర్వహణ, వాళ్ళ ఆర్థిక యాజమాన్యం మరియు ఆర్థిక క్రమశిక్షణ పైన మేము వాళ్ళకు శిక్షణ అందించడం జరుగుతుంటుంది. అలాగే వాళ్ళకు ఆర్థిక అక్షరాస్యత పైన, అలాగే నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు, లింకేజెస్ని ఎట్లా పొందుకోవాలి, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇతరత్ర డిఎన్ఆర్ఎల్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అందుకోవాల్సిన వారి యొక్క పథకాల వైపు మేము ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రతి నెల చర్చించడం జరుగుతుంటుంది. వాళ్ళకి అవగాహన పరచడం జరుగుతుంటుంటుంది. వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తూ లబ్ధిదారులను సంఘటితంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సభల ద్వారా, గ్రామ సంఘం ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. నిరుపేదలు నిజంగా ఎవరైతే అవసరాలకు మనకు ఉన్నారో అందుబాటులో వారిని తీసుకోవడం జరుగుతుంటుంటుంది. మొట్టమొదటిగా వాళ్లకు ఆర్థిక అక్షరాస్యత, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు కూడా చేస్తుంటూ వాళ్లకు లింకేజెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఆర్థిక పరమైన లింకేజ్ లో భాగంగా బ్యాంక్ లింకేజ్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ అంటాము, మనకు యాన్యువల్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంటుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ యాన్యువల్ టార్గెట్స్ లో భాగంగా 16,115 సంఘాలకు మనకు అవకాశం ఉన్నది. నూతనంగా ఇప్పుడు మనము చేపట్టిన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా స్వయం సహాయక బృంద సభ్యులలో మనము చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, బిజినెస్ కి సంబంధించిన వాటిలో మేము వాళ్లకు బిజినెస్ ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకు కావలసిన నైపుణ్యాలను, మార్కెట్ లింకేజ్ని, తర్వాత వాళ్ళకి శిక్షణను అందిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికీ మనం శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్, ఇతర సిఎఫ్ ద్వారా 50,000 నుండి 3,00,000 వరకు పెట్టుబడులను సమీకరించడం జరిగింది. ఈ 1425 యూనిట్స్ ముఖ్యంగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కిరాణా సామాన్లకు సంబంధించి ఫ్యాన్సీ స్టాల్ అక్కడ ఎగ్జిస్టెడ్, ఇక్కడ గ్రామస్థాయిలో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో వాటిపైన పెట్టుబడులు పెట్టడం జరిగింది. కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, జ్యూస్ పార్లర్స్, తర్వాత ఈ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ సెంటర్స్, తర్వాత సీరలు, క్లాత్ సెంటర్స్, అటువంటి ఎక్కువ మటుకు ఈ కిరాణా నిత్యావసర సరుకుల పైన బాగా అక్కడ మనకు బాగా ఆధారపడి ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అసెట్స్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. అంటే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ సొంత యాజమాన్యంలో. అంటే కనీసం వారికి నెలకు ఒక 20,000 నుంచి 25,000 నికరంగా వారికి ఆదాయం వచ్చే విధంగా, ఒక కుటుంబానికి దానిపైన లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది డిఎన్ఆర్ఎల్ఎం లో భాగంగా అంటే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమం, చాలా చక్కగా జరుగుతున్నది. సో ఈ భాగంగా ఇక్కడ చక్కగా ఇప్పుడు మన స్వయం సహాయక సంఘాలు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యాల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా, గ్రామ సమాఖ్యల ద్వారా రుణ సహాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు నాగలక్ష్మి అండి. నేను 2 England గ్రామ పంచాయతీలో ఉంటాను. నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటే మాకు గ్రూప్ లో లోన్ ఇచ్చిళ్ళు. దానివల్ల కొంచెం తీసుకొని కట్టుకోగలిగినాము. ఇంకా ఇస్తానే ఉన్నారు, కట్టుకోగలుగుతున్నాము. దానివల్ల మాకు మంచిగా జరిగింది. మేము ఫస్ట్ గ్రూప్ జాయిన్ అయింది మా 2 England పంచాయతీలోనే. ఒక 10 మంది గ్రూప్ గా చేరినాము. 30 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకోగలుగుతున్నాము. అందులో మాకు పాస్బుక్లు వచ్చినాయి. భార్యకు గాని భర్తకు గాని ఏమన్నా అయినా కూడా, యాక్సిడెంట్లు అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ కూడా చేపించిళ్ళు. మా పొదుపును బట్టి 10 మంది కలిసి 5 లక్షలు ఇచ్చిళ్ళు. మనిషికి 50,000 తీసుకున్నాం మేము. ఒకరు టైలరింగ్, ఒకరు బ్యూటీ పార్లరు, అట్లా అన్ని ఎవరు పనులు వాళ్ళు చెప్పుకొని తీసుకున్నాము. ఆ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం మేము. మాకు ఇప్పుడు దానివల్ల మాకు మంచి జరిగింది, కట్టుకోగలుగుతున్నాము. రోజు రోజు ఆదాయం వస్తుంది, అది నెల నెల కట్టుకోగలుగుతున్నాము. లోన్ తీసుకున్నాక మాకు మంచి జరిగింది, కట్టగలిగే స్తోమత కూడా ఉంది. షాపు డెవలప్ చేసుకున్నాం మేము. అది తీసుకొని ప్రతి నెల వివో వచ్చి మీటింగ్ పెడుతుంది. 10 మందిని కూర్చోబెట్టి అందరు ఒక 50 మంది వరకు వస్తారు ఆ మీటింగ్ కి. అందులో ప్రతి నెల 8 తారీఖు లోపలే కట్టుకుంటే మాకు పావలా వడ్డీలు తిరిగి వస్తాయి. అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది

0: టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునేటోళ్ళు బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కొంతమంది కటింగ్ షాపులు, చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15,000 జామ అయినాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను, మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు, ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కు వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు లోన్లు కూడా. ఇప్పుడు మాకు మనిషికి 70,000 వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంకులో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది రెండు విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది. ఇది గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీని వల్ల ఏంటంటే ఇంట్లో భార్యకి కానీ భర్త కానీ హఠాత్తుగా ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యురాలు. మా గ్రూప్ లో ఒక 2 సభ్యురాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు. గ్రూప్ లో మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
1: అందరికి నమస్కారం, నా పేరు ఉమామేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూప్, అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి. మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాము. ఇక్కడ అంతకుముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా కానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకు షాపులని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకుని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సీసీ లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమఖ్య ఏర్పడతామో, అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులైనా, లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా, గేదెలకైనా గానీ, వ్యవసాయ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏ రకంగానైనా 1,00,000 ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్లకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ, మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంత ముందు అప్పుల కోసం దానికోసం ఎదురు తీసుకునేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి. గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ కొచ్చి 2 లీడర్స్ ఉంటారు. ఆ 2 లీడర్లు కూడా సమైక్యలో ఈసీ మెంబర్ ఉంటారు. అందులో 5 సభ్యు లీడర్లను ఎంచుకుంటాం. అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా 5 ఎన్నుకుంటారు. వాళ్లకు చెక్ పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్యకు కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 ఉంటుందండి మాది వివో మీటింగ్ ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 లీడర్స్ 6 అటెండ్ అవుతాం. 6 అటెండ్ అయ్యి మనకేమన్నా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గానీ, ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమైనా ఫండ్స్ లాంటివి గానీ, పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూపులకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గానీ, ఆర్ఎంకే ద్వారా గానీ ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి. జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తా ఉంటాయి. అట్లాగే గ్రూప్ లోలు సమైక్య కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివోలో పొదుపులు కట్టుకుంటాం. ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి, జ్వరాలు గానీ, ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకొని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ లకు కూడా ఫండ్ కావాలంటే సమైక నుండి కూడా మనకి ఆర్ఎంకి ద్వారా గానీ శ్రీనిధి ద్వారా గానీ ఇంకా వేరే ఎటువంటి పిల్లల స్కాలర్షిప్ లాంటివి గానీ ఇన్సూరెన్స్ లాంటివి గానీ అన్ని కూడా సమైక ద్వారా మనకి చేరుస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ.

గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్నోళ్ళు, పేదోళ్ళు, నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 లక్షలన్నర బ్యాంక్ ద్వారా వస్తుందండి, సమైక్య ద్వారా కూడా 5 లక్షల వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 గురికి ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ 5 గురికి ఇస్తారు. అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలు ఇచ్చాము కదా అని దీనికి అయిపోవడం ఏముండదు. ఈ సభ్యురాలకి ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సభ్యురాలకు మళ్ళీ ఇస్తారు. మళ్ళీ 5 సభ్యులకు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి. సమైక్య ద్వారా చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు, 1 లక్ష రూపాయల వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంత ముందు ఇక్కడిక్కడే ఖరీదు చేసేది, ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంతకుముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు, దూర ప్రాంతాలకు

0: చేసేవారు, ఆట ఫీల్డ్ బాగోలేదు అనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాము. ఇప్పుడు 100,000 రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు, 100,000 రూపాయల వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మాకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంత ముందు ఇక్కడిక్కడ ఖరీద్ చేసేది, ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంతకుముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
1: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కుని దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.
2: మీరింతవరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడొక వాణిజ్య ప్రకటన వింటారు.
4: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. ఎల్ఐసి
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 8 గంటలు దాటి 20 సెకండ్లకు వస్తుంది. ఇప్పుడు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా దశావతారం చిత్రం నుంచి కమల్ హాసన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి. ఈ శీర్షికన రేడియోతో నానుబంధం. ఆకాశవాణి విశ్రాంత అదనపు సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయం వింటారు.
1: మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు నిండుతున్న నేపథ్యంలో ఆకాశవాణితో వారికున్న అనుభవాన్ని ఈనాటి కార్యక్రమంలో నెమరవేసుకుంటున్నారు శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు. వీరు ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఇంకా స్టేషన్ డైరెక్టర్గా సుమారు 3 దశాబ్దాలకు పైగా సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే.
1: ముందుగా రేడియో అంటే మీకు ఎప్పుడు, ఏ వయసులో తెలిసింది మేడం రేడియో ప్రసారాలు వినడం, ఏ వయసు నుండి మీకు ప్రారంభమైంది?
2: చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో రేడియో దగ్గర నాటకాలు వినడం, పాటలు వినడం ఇలా ప్రారంభమైనటువంటిది జీవితం అన్నమాట. అయితే నేను రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి ఏదో కుటుంబంతో కలిసి విజయవాడ వచ్చినప్పుడు, ఇప్పుడు పిల్లల కార్యక్రమం లైవ్ ఉండేది బయట, ఆరు బయట మన పాత స్టూడియోల దగ్గర చెట్టు కింద మైక్ పెట్టి ఏడు కామేశ్వరరావు గారు లైవ్ చేస్తూ ఉండేవారు రేడియో అన్నయ్య. అప్పుడు ఒక చిన్న పద్యం పాడమంటే పాడాను, అదే నా మొదటి రేడియో ప్రోగ్రామ్ అన్నమాట.
1: ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
2: 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉన్నాయి అంతే. ఊరికే ఏదో యాత్రకెడుతూ వచ్చి తీసుకొచ్చారు అంతే.
1: రేడియో అన్నయ్య గారితో కార్యక్రమం చేశారు
2: పద్యం పాడడం లైవ్. బహుశా అదే నేను తర్వాత రేడియోలో ఉద్యోగంలో చేరాక పిల్లల చేత లైవ్ చేయించడం అనేది కంటిన్యూ చేశానేమో అనుకుంటూ ఉంటాను.
1: అయితే మీరు సుమారు 1980వ దశకంలో రేడియోలో కార్యక్రమ నిర్వహణాధికారిగా వచ్చారు. అయితే ఆ కాలంలో కార్యక్రమాల ప్రసారం ఏ విధంగా ఉండేదండి?
2: రేడియో కార్యక్రమాలు మొదటి రోజుల్లో ఎక్కువగా సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసే. రేడియో అంటే సంగీతం, సాహిత్యం, తర్వాత కాలంలో వ్యవసాయం, ఈ రకమైన అంశాల మీదే ఎక్కువగా కేంద్రీకరించి ఉండేవి కార్యక్రమాలు, శ్రోతలు వినేటటువంటి కార్యక్రమాలు, నాటకాలు. అయితే 80వ దశకం వచ్చేటప్పటికి అంతకు ముందరే కూడా, ఇప్పుడు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ఒక మినిస్టర్ గారు ఉండేవారు కేస్కర్ అనేసి. సినిమా పాటలు అంటే ఇష్టం ఉండేది కదా ఆయనకి, కానీ శ్రోతలకి సినిమా పాటల మీద చాలా ఎక్కువ మోజు ఉండేది. 50వ దశకం అది. అప్పుడు సినిమా పాటలు తొలగించేయండి అని చెప్పాడు ఆయన ఆకాశవాణిలో. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా సినిమా పాటలు తీసేసేయండి అన్నారు ప్రసారాల్లో. అంటే ఆ టైంలో సిలోన్ వాళ్ళు 1000 కిలోవాట్ల ట్రాన్స్మిటర్ పెట్టి సినిమా పాటలతో దంచేస్తూ అమీన్ సయానీ ప్రోగ్రామ్స్ లాంటివి బ్రాడ్కాస్ట్ చేస్తారు.
1: రేడియో సిలోన్
2: రేడియో శ్రోతల సంఖ్య తగ్గిపోయింది, ఆకాశవాణి శ్రోతల సంఖ్య. దానికి చాలా అంతా కంగారు పడ్డారు, ఏం చేయాలి. అంత వెంటనే పడిపోయేసరికి మన శ్రోతల వినడం కూడా కావాలి కదా. అందుకని అప్పుడు కేస్కర్ గారి ఆ సూచనల మేరకి అన్ని చోట్ల లలిత సంగీతాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనకి రేడియోలో లలిత సంగీతం అనేటటువంటిది ఒక పెద్ద ఉద్యమం. అంటే భావకవిత్వం ఎలా అయితే పక్కన ప్యారలల్గా వచ్చిందో, భావకవిత్వంతో రేడియో లలిత సంగీత ఉద్యమాన్ని వేదిక అయింది. సినిమా పాటల్ని డామినేట్ చేసే

0: అటువంటి లలిత గీతాల్ని మన రేడియో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని వేదికల మీద పాడేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లలిత గీతాలని పాడడం ప్రారంభిస్తారు. దానికి తోడు ఆ రోజుల్లో సంగీతము సాహిత్యము రెండూ పరిచయం ఉన్నటువంటి బాలాంత్ర రజనీకాంతరావు గారు లాంటి వాళ్ళు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మన పాలగుమి విశ్వనాథం గారు, ఇలా ప్రొడ్యూసర్లు అనే వాళ్ళని ఏర్పాటు చేసి ఈ లలిత సంగీత ఉద్యమానికి లలిత సంగీతం తయారు చేయడం మొదలుపెట్టారు, ప్రసారం చేయడం. దాంతో ఏమైందంటే కొత్త శ్రోతలు తయారయ్యారు, లలిత సంగీతానికి మోచు చూపించారన్నమాట. ఒక కొత్త సాహిత్యానికి వేదిక, సంగీత కళాకారులకు వేదికగా లలిత సంగీత ఉద్యమం రేడియో ఇచ్చింది. ఇంతేంతో పాటుగా తర్వాతి కాలం వచ్చేటప్పటికీ శ్రోతల విషయంలో వాళ్ళకి, ప్రజలకి మరింత దగ్గర అవ్వాలనే ఒక కొంత గవర్నమెంట్ పాలసీస్ వైజ్గా అభివృద్ధి కార్యక్రమాలను గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయాలు, ఈ కార్యక్రమాలని కూడా ప్రసారం చేయాలనే ఒక ధోరణి మొదలైంది. కుటుంబ నియంత్రణ గురించి ఒకటి, రేడియోయే పూర్తి మన జనాభా మాధ్యమం, ఎందుకంటే పేపర్లో వచ్చేటటువంటి కుటుంబ నియంత్రణ సంబంధించిన కార్యక్రమాలకి పెద్దగా వ్యాలిడిటీ ఉండదు కదా, వార్త కింద ఉంటుంది తప్పించి. అదే ఒక బెనిఫిషియరీ వాయిస్ బ్రాడ్కాస్ట్ అయ్యేసరికి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకి రేడియో చోటు ఇవ్వడమే కాదు, దానికి పెద్ద పీట వేసి, అంటే కుటుంబ సంక్షేమం అంటే ఇద్దరే పిల్లలు ఉండాలి ఇలా అని చెప్పడం కాకుండా, రకరకాల ప్రక్రియల్లో ప్రజల్లోకి జనాభా సమస్యని గురించినటువంటి అంశాన్ని, అవగాహనని కలిగించింది రేడియో. అది 80వ దశకం వచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇంకా అంటే మనకి పాలసీలు మారుతూ వచ్చేటప్పటికీ దానికి అనుగుణంగా మన రేడియో స్పందిస్తూ కార్యక్రమాల నిర్వహణలు వస్తూ వచ్చాయి. ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా, ప్రజల దగ్గరికి పాలన వెళ్ళాలి, ప్రజలకి వాళ్ళ అభివృద్ధి గురించినటువంటి సమస్యలు తీర్చాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ప్రతి జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఉండే ప్రజల సమస్యలకి స్పందించడానికి వేదికగా రేడియోని ఉపయోగించమన్నారు. అప్పుడు ఏంటి, ప్రజల్ని మీ ఊళ్ళో మీ ఊరి సమస్య అతను రాయండి, ఆ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం, ఆ ఉత్తరాలన్నీ చదివి ఆయన వాటిలోంచి సమస్యలను తీసుకుని దాని ప్రజావేదిక అనమాట ఓపెన్గా అది రికార్డ్ చేయడం. అలాంటి కార్యక్రమం ప్రారంభించేసరికి మొట్టమొదట 2000 ఉత్తరాలు వచ్చాయి ఆ సమస్యల గురించి. ప్రకాశం జిల్లాతో ప్రారంభించాం, సమస్యకి పరిష్కారం చేయగలుగుతామో అప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా ఆ ధోరణి కూడా తగ్గింది. తగ్గి తర్వాత తర్వాత రోజుల్లో ఏంటంటే మీ సమస్య మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, ఫోన్లో సమాధానం చెప్పడం, ఫోన్లో సమాధానం చెప్పడం
1: లైవ్ రేడియో ప్రోగ్రామ్,
0: లైవ్ రేడియో. అలాగే ఎడ్యుకేషన్ బ్రాడ్కాస్ట్లు, మనకి స్కూల్ బ్రాడ్కాస్ట్ అనేది అంటే ఒక బ్రాంచ్ అవుట్ అయినటువంటి విభాగం, పిల్లల ప్రోగ్రాం వేరు, స్కూల్ బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్ వేరు, విద్యా విషయాలైనటువంటివి అన్ని. అలాగే చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి సీఫిల్ వాళ్ళ ప్రోగ్రాం ఉండేది, అది చాలామందికి ఉపయోగపడేది. ఎందుకంటే ఇంగ్లీషు మనకి డిక్షన్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కావాలి, వాళ్ళు ఎలా ఉచ్చరిస్తున్నారో, వాళ్ళ తప్పేమిటో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆ సీఫిల్ కార్యక్రమాలు లాంటి విద్యా కార్యక్రమాలు బాగా దోహదపడ్డాయి. అలాగే స్కూల్ బ్రాడ్కాస్ట్లో స్కూళ్ళ వాళ్లే పిల్లలే వచ్చి పాల్గొనడంతో అది మరింత బాగా, పిల్లలకు సమస్య, టీచర్కి సమస్య, ఇద్దరికీ అవగాహన ఉంటుంది, టీచర్ల మధ్య కూడా పోటీ ఉండి బాగా పాఠం చెప్పాలని. అది నిజానికి చెప్పాలంటే విజయవాడ రేడియో కేంద్రంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. స్కూల్ బ్రాడ్కాస్ట్ కోసం తయారు చేసినటువంటి కొండ నుంచి కడలిదాకా అనే రజనీకాంతరావు గారు తయారు చేసిన కార్యక్రమానికి జపాన్ బహుమతి వచ్చింది. అది
1: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు,
0: అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ బ్రాడ్కాస్ట్కి ఒక నది గురించి వాటి గురించి చెప్పండి అని చెప్పి థీమ్ ఇస్తే అది మన గోదావరి నది గురించి కొండ నుంచి కడలి దాకా అని తయారు చేశారనమాట. అలా ఒక సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని అన్నీ అందులో జొనుపుతూ ఇలా స్కూల్ బ్రాడ్కాస్ట్ తయారు చేసేటప్పటికి దానికి బహుమతి రావడం మరి చాలా గొప్ప విషయం కదా. అది ప్రతి అంశానికి కొత్త అడుగు వేయడం అనేటటువంటిది మన విజయవాడ కేంద్రంలో ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా జరుగుతూ వచ్చింది.
1: రేడియో ప్రసారాల్లో రేడియో అన్నయ్యగా చేసిన బాలానందం తర్వాత మళ్ళీ మీరు 80-90 దశకాల్లో చేసిన పిల్లల కార్యక్రమాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి, ఎంతో జనాదరణ పొందాయి. ఆ కార్యక్రమ అనుభవాల గురించి చెప్పండి మేడం.
0: ఆ రోజుల్లో రేడియో లైవ్, పిల్లల లైవ్ ఎప్పుడూ కొనసాగుతూ వచ్చింది. నేను చేరేసరికి కూడా నండూరు సుబ్బారావు గారు రేడియో అన్నయ్య కింద ఉన్నారు. సరే, ఆయన రేడియో అన్నయ్య కింద, నేను రేడియో అక్కయ్య కింద ఉండి పిల్లలు చాలామంది రకరకాల పిల్లలు వస్తారు. ఆదివారం నాడు అనేసరికల్లా రావాలి పిల్లలు, శనివారం నాడు రావాలి. మన రేడియోలో రెండు విభాగాలు ఉండేవి, ఏంటంటే చిన్నపిల్లలు టైనీ టాట్స్ ప్రోగ్రాము, చిల్డ్రన్.

0: ప్రోగ్రామ్ టైనీ టాట్స్ అంటే 10 ఏళ్ళలోపు పిల్లల కోసం. ఆ దానికి చిన్న చిన్న వాళ్ళు బాగా చిట్టి చిట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ చేత కూడా పాటలు పాడించి లైవ్లు ప్రోగ్రాములు చేయించడం, తర్వాత కొంచెం పెద్ద పిల్లల చేత వాళ్ళ టాలెంట్ బడ్డింగ్ టాలెంట్స్ ఉంటాయి, బాలసభ అని చెప్పి అందులో పిల్లల చేత చిన్న చిన్న కచేరీ అనమాట, సంగీతం ఓకలైతే ఓకలు వైలెన్ అయితే వైలెను. ఎంత అంటే ఇప్పుడు నందకుమార్ అనే వైలెనిస్ట్ ఉన్నాడే వాడు మన బాలసభ వాళ్ళే, అలాగే మల్లాది బ్రదర్స్, అలాగే మన ఎవరు ఎంఐ సునీత చిల్లల ప్రోగ్రామ్కి మన పిల్లల ప్రోగ్రాంలో విజయవాడలో పాల్గొని పాడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అలాగ అది కాకుండా పిల్లల చేత పార్టిసిపేషన్లో ఒట్టి వాళ్ళకేదో వచ్చిన పద్యమో పాటో పాడించి వదిలేయడం కాకుండా పిల్లల్లో వ్యక్తీకరణ సామర్థ్యం కొంచెం మెరుగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత చిన్న చిన్న వార్తలు చదివించేదాన్ని. అవేంటంటే పిల్లలు అప్పటికప్పుడు కూర్చుని వాళ్ళు వాళ్ళకి నేను క్లిప్పింగ్స్ తయారు చేసి ఇస్తే అవి చదువుతారనమాట, లైవ్ చదువుతారు. లైవ్ చదవడం అనేసరికల్లా వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతుంది, డిక్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగా చదవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎంతెంత దూరం నుంచి పాపం నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఇలా ఇంత ఆటోలు ఇవన్నీ బళ్ళు కాదు కదా, ఆ పిల్లల్ని నిరాశపరచకూడదని వాళ్ళందరూ రాగానే ముందర వాళ్ళ చేత ఒకసారి రిహార్సల్ చేయించి వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించి క్విజ్ లైవ్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు స్టేజ్ ప్రోగ్రాములు చేసేవాళ్ళం నవంబర్లో. పిల్లలది నవంబర్ 14కి స్టేజ్ ప్రోగ్రామ్ హరివిల్ అనేసి ప్రతి ఏడాది చేశాను, నేను చేరినప్పటి నుంచి ఒక 10 ఏళ్ళపాటు చేశాను. ఆ ప్రోగ్రాంలో కూడా పిల్లలు చాలామంది రకరకాల వాళ్ళ మోనో యాక్షన్లు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పిల్లల ప్రోగ్రామ్స్లోనే ఇంకొక రకం ఏం చేశామంటే పిల్లలు రకరకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, అందుకని వాళ్ళతో స్ట్రీట్ చిల్డ్రన్ తోటి ఓపెన్ ఎయిర్ చేశాం. అంటే ఇది విజయవాడకి సంబంధించి విశాఖపట్నంలో జీవని అనే రేడియో నాటకానికి బహుమతి వచ్చింది, అది ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ గురించి. ఆ నాటకం అయిన తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి చిలక పలుకులు అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్, అది ఎన్సీఆర్టీ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్, స్టేట్ గవర్నమెంట్, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ స్పాన్సర్ చేసే, అది 1 ఇయర్ ప్రోగ్రామ్. పల్లెటూళ్ళల్లో అక్కడ పిల్లల్ని మళ్ళీ స్కూల్కి ఆకర్షించేలాగా, ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టేది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, బళ్ళ వేసేస్తానంతే అంటూ ఉంటారు. అందుకని పిల్లల్లో ఆ భయం పోగొట్టి స్కూల్ అంటే ఒక మంచి వాళ్ళు ఆడుకోవడానికి వేదిక అనే అభిప్రాయం కల్పించేలాగా కథలు, పాటలు, కబుర్లు అన్నింటితోటి ఒక 15 నిమిషాల సెగ్మెంట్తో ఆ కార్యక్రమం ఉండేది. అది మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, దాని మనకి మంచి అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే అది పైలట్ ప్రాజెక్ట్గా హిందీలో, తెలుగులో, మన సౌత్ అంతకి తెలుగులో నేను చేశాను, అలా ఒరియాలో ఒకళ్ళు చేశారు,
1: ఒక్కో భాషలో ఒక్కొక్కరు.
0: అందుకని ఆ కార్యక్రమం కూడా పిల్లల మనస్తత్వాలు తెలుసుకోవడానికి, ఎలా చేస్తే పిల్లలు రేడియోకి వస్తారు, పిల్లలకి రేడియో మీద ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చో తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడింది అది.
1: మేడం, ప్రస్తుతం దృశ్య ప్రసార మాధ్యమాలు బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలంలో శ్రవణ మాధ్యమైన రేడియో మన ఆకాశవాణి ద్వారా ఏ విధమైన పాత్ర పోషించాలంటారు?
0: అంటే శ్రవణ మాధ్యమంకి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే అది నా అనుభవం. మనం ఎఫ్ఎం రేడియో కొత్తగా పెట్టిన కొత్తల్లో స్టూడెంట్లని, కాలేజీ పిల్లల్ని, వాళ్ళందరినీ, ఎక్కువ మందిని కాలేజీ వాళ్ళని, వాళ్ళకి ఆసక్తి కలిపే కార్యక్రమాలని మనం ప్రసారం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా రేడియో అయినా సరే, టీవీ అయినా సరే వస్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే పిల్లలకి, యూత్కి రిలేటెడ్గా మనం ఆకట్టుకోవాలంటే ఈవెన్ డిస్పైట్ విజువల్ మీడియం, కాంపిటీటివ్ రిలేటెడ్ మెటీరియల్ని మనం వాళ్ళకి ఆకర్షణీయంగా అందించగలిగితే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే సాహిత్య పుస్తకాలు వదిలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీషన్, కెరీర్ గైడెన్స్ ఇవి చదువుతున్నారో అలాంటి మెటీరియల్ని మనం రేడియో ద్వారా ప్రసారం చేసినట్టయితే యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. ఇదివరకు మేము ఉండే రోజుల్లో సివిల్స్కి వెళ్ళే వాళ్ళందరూ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ వినేవారు, ఎందుకంటే ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల వాళ్ళకి 2 లాభాలు వస్తాయి. ఒకటి న్యూస్ సంబంధించినది అవగాహన కలగడం, ఒకటి. రెండవది డిక్షన్, ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఆటోమేటిక్గా వాడికి చెవిని పడుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సంక్షిప్తంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక రేడియో కార్యక్రమ నిర్వహణాధికారిగా, అలాగే విజయవాడ కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పనిచేసి స్టేషన్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన శ్రీమతి ముంజలూరి కృష్ణకుమారి గారు రేడియోతో వారికి ఉన్న అనుభవం దాన్ని ఈనాటి కార్యక్రమంలో తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: రేడియో

0: ఎంతోతో నా అనుబంధం. ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాయిద్య సంగీతం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు డాక్టర్ ఎన్ రాజంకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కోటక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలేస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భుల్లర్, టాగా రాంభీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ 37వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో కేంద్ర మంత్రి ఈరోజు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయ వృద్ధిని పరిరక్షించేందుకే దేశ విధాన ప్రతిస్పందనను రూపొందించినట్టు పేర్కొన్నారు. భారతదేశ వృద్ధి పదం, ఉపాధి కల్పన, ఎగుమతి పోటీ తత్వానికి ఎంఎస్ఎంఈ రంగం కేంద్రంగా ఉందన్నారు. పటిష్టమైన సాంకేతికత ఆధారిత సమ్మిళిత ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పారు. డీజిల్, పెట్రోల్, ఎక్సైజ్ సుంకాల్లో కోత వల్ల లక్ష కోట్ల రూపాయల రాబడిపై ప్రభావం పడుతుందని, అధిక బంగారం ధరలు విదేశీ మారకద్రవ్య రంగంలో కొన్ని సవాళ్లను సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
1: the increasing fuel price, fertilizer price, and they are not minor increase, they are very serious increases, all of which will have to be paid through foreign exchange only. So these are going to be challenges, but I am confident, and I am saying this with responsibility, with the guidance of the Prime Minister, we will be able to handle those challenges which are not of our making, but make sure that people are not going to suffer.
0: విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

0: జేపీ నడ్డా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా దేశంలో ఇప్పటి వరకు ఎబోలా కేసు ఏదీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. వచ్చే నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈరోజు లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వడగాలుల పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల సౌకర్యం, శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాల్లో అన్ని అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు అన్ని రాష్ట్రాలు పూర్తిగా సహకరిస్తాయని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తి రోజుకు 50,000 టన్నులకు పెరిగిందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు. గత 4 రోజుల్లో దేశంలో సుమారు 1,72,00,000 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ జరిగిందని చెప్పారు. ఎల్పీ ఓటీపీ ఆధారిత డెలివరీలు 95% పైగా పెరిగాయన్నారు. ఈ నెల ప్రారంభం నుంచి సుమారు 156,000 టన్నుల వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరగగా, గత 4 రోజుల్లోనే 24,000 టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరిగాయని సుజాత శర్మ వివరిస్తూ,
1: All efforts have been made to ensure the smooth supplies of petroleum products within the country. Iske chalte jaisa aap jante hain ki refinery production LPG ka increase kiya gaya hai and it is touching around 50,000 ton per day now. Retail outlets par kuch states ke andar panic buying dekhi ja rahi hai, jaise kuch districts of Gujarat, Maharashtra aur UP. Supply situation closely monitor ki ja rahi hai taki jo bhi intermittent dryouts agar kahin hain to usko turant hi address kiya jaye.
0: హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి జరుగుతున్న చర్చల్లో అమెరికా, ఇరాన్లు గణనీయమైన పురోగతి సాధించాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, ఒక ప్రాథమిక ఒప్పందం ఇరాన్ అణు కార్యక్రమం ప్రాంతీయ భద్రతపై చర్చలకు మార్గం సుగమం చేయగలదని చెప్పారు. పశ్చిమాసియాలో సంఘర్షణను నిలిపివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్త మద్దతు ఉందని, అయితే శాంతి మార్గం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. లెబనాన్లో స్థిరత్వాన్ని కాపాడటానికి అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు హిజ్బుల్లానే కారణమని మార్కో రూబియో ఆరోపించారు. నీటి పరీక్ష నిర్వహణలో లోపాలు పునరావృతం కావడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ స్థానంలో మరింత పటిష్టమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. జస్టిస్లు పిఎస్ నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఎన్టీఏ, సిబిఐల నుంచి వివరణ కోరింది. గతంలో జరిగిన పేపర్ లీక్ వివాదం నుంచి ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోకపోవటం విచారకరమని వ్యాఖ్యానించింది. ఎన్టీఏ పనితీరును సమూలంగా మార్చేందుకు మాజీ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది చేసిన సిఫార్సులను అమలు చేసిన తీరును వివరిస్తూ, ఈ నెల 28వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. చమురు, బంగారం వంటి దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు బలపడతాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

0: అన్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంధనాన్ని ఆదా చేసేందుకు తాను కూడా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించినట్టు తెలిపారు. ఈ నెల 21వ తేదీన దేశంలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని, దానిని దాదాపుగా పూర్తిగా తీర్చగలిగామని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. లాయర్ విశ్వనాథ్ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వింటారు.

0: మజ్ను చిత్రం నుంచి సుచేత సురేష్ని పాడిన పాట విన్నారు. మీరు ఇంతవరకు తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాలు ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణా వాద్య కచేరి. వాద్య సహకారం మృదంగం, పెరావలి జయభాస్కర్.

0: ప్రకటించిన కార్యక్రమం వింటారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణా వాద్య కచేరీ, వాద్య సహకారం మృదంగం పెరావలి జయభాస్కర్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అయ్యగారి శ్యామసుందర్ గారి వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగం పెరావలి జయభాస్కర్.

0: మీరింతవరకు అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్య కచేరి విన్నారు. వాయిద్య సహకారం మృదంగం పెరావలి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సమయం 11 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

ప్రధాన శాస్త్రవేత్త పి శ్రీదేవి ఆకాశవాణితో అనుసంధానం అనుబంధం. తర్వాత భారత రాజ్యాంగం విశిష్టత, డాక్టర్ డిఎస్ ప్రభాకర్ గారి ప్రసంగం. తర్వాత భక్తి సంగీతం, కుమారి విఆర్పి సంతోషి, వయలిన్ హెచ్ రామచరణ్, మృదంగం మావడూరు సూర్యప్రసాద్. తర్వాత పుష్పాంజలి సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. చివరిగా సమాచారం అని ప్రసారమవుతుంది. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ జగదీష్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఏవిఎస్ కృష్ణారావు గారి గానం, కొమండారి కృష్ణమాచారి గారి వయలిన్, శ్రీ వంకాయల నరసింహం గారి మృదంగం ఉంటుంది. 10:00 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం రెప్పలేని కన్ను రూపకం, రచన డాక్టర్ బండి సత్యనారాయణ, నిర్వహణ శ్రీ పివి రామ్గోపాల్. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 సంధ్యారాగం ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో క్షమాపణతో బలపడే బంధాలు, వ్యాఖ్యానం డిఏవి మానస. 2:31 రంగస్థలి శ్రీ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఆంజనేయుని పాత్ర శ్రీ డిటి నాయుడు గారు రంగస్థల పద్యాలు ఆలపిస్తారు. హార్మోనియం సహకారం శ్రీ ముంతా లక్ష్మణరావు. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారం అని. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రంచడలే. 7:15 పల్లెసీమలు. 7:45 వికసిత భారత్. 8:00-9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్. 10:00 హరికథ గానం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:14 దాటి 20 సెకండ్లు కావస్తుంది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ మిత్రుడు ఆట్ల చంద్రశేఖరరావు. జై హింద్.